ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే 29వ తేదీ శుక్రవారం. శ్రోతలందరికీ శుభోదయం.

మీరు వింటున్నారు అర్చన. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దేవభూమి ప్రాంతంలో వెలిసిన మహిమాన్వితమైన ఆలయాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటి. ఈ అమ్మవారు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కంచుకోట లాంటి రక్షణ ఇస్తోంది. ధారీదేవి ఆలయం అనేక రహస్యాలకు నిలయంగా శాస్త్రజ్ఞులను సైతం అబ్బురపరుస్తోంది. మరి ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఇవాళ క్షేత్ర దర్శనిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు అర్చనలో క్షేత్రదర్శిని. క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం ఉత్తరాఖండ్లోని దారీదేవి ఆలయం గురించి. అయితే కాళికాదేవి అంశతో పవిత్రమైన అలకానంది నది ఒడ్డున దారీదేవి ఆలయం ఉంది. ఆమెను ఉత్తరాఖండ్ రక్షక దేవతగా భావిస్తారు. ఇది మామూలు ఆలయం కాదని, చార్ధామ్ ప్రాంతంతో పాటు హిమాలయ ప్రాంతాన్ని రక్షించే శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తికి నిలయంగా నమ్ముతారు. ఉత్తరాఖండ్ రక్షక దేవత దారీదేవి దైవిక ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటుందని నమ్ముతారు. దారీదేవి కాళీదేవి శరీరం నుంచి ఉద్భవించిందని ప్రతీతి.

మీరు వింటున్నారు క్షేత్రదర్శినిలో ఉత్తరాఖండ్లో ఉన్న దారీదేవి ఆలయ విశేషాలు. అయితే పురాణాల ప్రకారం దారీదేవి రోజులు 3 సార్లు రూపాన్ని మార్చుకుంటుంది. అమ్మవారు ఉదయాన్ని యువతిగా, మధ్యాహ్నం మధ్య వయస్కులైన స్త్రీగా, సాయంత్రం భయంకరమైన యోధురాలిగా దర్శనమిస్తుంది ఆ తల్లి. సాధారణంగా దేవీదేవతలు గర్భాలయంలో కొలువై ఉండడాన్ని మనం చూస్తాం, కానీ దారీదేవి మాత్రం ఆలయం వెలుపలే ఉంటుంది. భూమిపై ఉన్న అపారమైన సృష్టిని, దివ్య శక్తులను కాపాడే నిమిత్తం ఇలా అమ్మవారు ఆలయం వెలుపలే భక్తులకు దర్శనమిస్తారు.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం ఉత్తరాఖండ్లోని దారీదేవి ఆలయం గురించి. స్థానిక జానపదుల కథనం ప్రకారం దారీదేవి అమ్మవారిని ఎవరైనా అగౌరవపరిచినా అమర్యాదగా మాట్లాడినా ప్రకృతిలో అసమతుల్యతలను సృష్టిస్తుందిట. 2013లో రోడ్డు నిర్మాణ పనుల కోసం దారీదేవి అమ్మవారి విగ్రహాన్ని తాత్కాలికంగా పక్కకు తరలించడం వల్లనే భయంకరమైన వదలు వచ్చాయని స్థానికులంటారు. అందుకే దారీదేవిపై ఇక్కడ స్థానికులకు అపారమైన భక్తి విశ్వాసాలు. ప్రశాంత వాతావరణంలో ఓవైపు వేగంగా ప్రవహించే అలకానంది నది, చల్లని పర్వత గాలులు, వేద మంత్రోచ్చారణతో మారుమ్రోగే హిమగురులతో ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రశాంతమైన వాతావరణం ధ్యానం, ఆధ్యాత్మిక సాధనకు అనుకూలంగా ఉంటుందని భక్తుల విశ్వాసం.

మీరు వింటున్నారు క్షేత్రదర్శనిలో ఉత్తరాఖండ్లో ఉన్న దారిదేవి ఆలయ విశేషాలు. దేవి నవరాత్రుల సమయంలో ఈ ఆలయంలో ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు దారిదేవిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ ఆలయం కేవలం తీర్థయాత్రా స్థలం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక మేలుకొలుపు కేంద్రంగా కూడా అంటుంటారు. అంతేకాదు, పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు చార్ధామ్ యాత్రికులు కూడా ఈ అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి దర్శనంతో చార్ధామ్ యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతుందని విశ్వాసం. ఇక్కడ అమ్మవారి శక్తి ప్రకృతితో మేళవించి ఉంటుందని భక్తుల విశ్వాసం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ సంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్ట్రపతి కర్ణాటకలోని బెల్తంగళిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేరళను సందర్శించి కొట్టాయంలో దీపికా మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న న్యూఢిల్లీలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలమైన రీతిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని పునరుద్ఘాటించారు. ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సైప్రస్లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై, ముఖ్యంగా పశ్చిమాసియా, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ జయశంకర్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్

0: బిన్ అబ్దుల్లా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్తో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. ఈ సమాపేశాలు ఇతర యూరోపియన్ యూనియన్ మంత్రులతో ఆయన జరిపిన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృత ప్రాంతీయ పరిణామాలపై పరస్పర దృక్పథాలను పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో ఏ పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: और उसके लिए 2016 से ही प्रधानमंत्री आवास योजना ग्रामीण के माध्यम से हर आवासहीन को पक्का मकान उपलब्ध कराने का अभियान चल रहा है. ग्रामीण क्षेत्र में हमने 3,91,00,000 घरों को मंजूरी दी और उनमें से 3,05,00,000 से ज्यादा पूरे हो गए.
0: प्रधानमंत्री नरेंद्र मोदी निन्ना न्यू दिल्ली लो गिरिजन सुरक्षा मंच प्रतिनिधुलतो समावेशमय्यारु. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకితభావం నిజంగా అభినందనీయమని మోదీ కొనియాడారు. గిరిజన తెగల అభివృద్ది, వారి సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయని మోదీ చెప్పారు. మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ హ్లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యూ మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. మిన్ ఆంగ్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు 1 జూన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యూ మిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఈరోజు నుండి వాయువ్య భారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండి శాస్త్రవేత్త డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ ఆకాశవాణితో మాట్లాడుతూ రాబోయే 3 రోజుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
2: जो हीट वेव कंडीशन उत्तर पश्चिम भारत, मध्य भारत का लगा हुआ पूर्वी भारत और दक्षिण पूर्वी भारत कुछ समय कंटिन्यू चल रही थी, उसमें आज के बाद से कमी होने की संभावना है. थंडरस्टॉर्म एक्टिविटी का एक्सपेक्टेशन है जो कि मॉडरेट टू सीवियर कैटेगरी का हो सकता है और नॉर्थ वेस्ट इंडिया, सेंट्रल इंडिया और जो पूर्वी भारत है उसमें 28 से 31 तारीख के बीच में चेतावनी जारी की गई है. अधिकतम तापमान में भी 6 से 8 डिग्री सेंटीग्रेड तक की गिरावट हो सकती है और हीट वेव कंडीशन से राहत मिलने की पूर्वानुमान जारी किया गया.
0: అహ్మదాబాద్లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమిత్ షా దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు వివరించారు. అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనుండగా 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని महाराजा यदवेंद्र सिंह इंटरनेशनल

0: నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. వియత్నాంలోని దానాంగ్లో జరిగిన 2026 అండర్-23 ఆసియా ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ రెజ్లర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇది మన చట్టం. అడ్వకేట్కి సమస్య వస్తే. ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ లీడర్, బార్ కౌన్సిల్ మెంబర్గా పనిచేసిన ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: మామూలుగా ఏదైనా చట్టపరమైన సమస్య వస్తే ఒక అడ్వకేట్ ని సంప్రదించి ఆ అడ్వకేట్ ద్వారా మన కేసుని కోర్టులో వేసి పోరాటం చేయడం చూస్తుంటాం.
1: అవునండి.
0: అయితే ఇలా పోరాటం చేస్తున్న అడ్వకేట్కే సమస్య వస్తే అంటే ఏం చేయాల్సి ఉంటుంది?
1: అడ్వకేట్కే సమస్య వస్తే అంటే రెండు రకాలు ఉంటుందండి. అడ్వకేట్కు ప్రొఫెషన్ పరంగా సమస్యలు ఎదురైన సందర్భాలలో ఫస్ట్ తను ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడో అక్కడ లోకల్ బార్ అసోసియేషన్ వారికి అప్రోచ్ అయ్యి అక్కడ ఓవరాల్ గా కానీ కంప్లైంట్ ఇచ్చి రాతపూర్వకంగా ఇచ్చినా గానీ ఇంకొక అడ్వకేట్ ద్వారా తనకు ఈ విధమైనటువంటి ప్రొఫెషనల్ గా ఇబ్బందులు ఉన్నాయి అని కంప్లైంట్ ఇస్తే ఆ లోకల్ బార్ అసోసియేషన్ వాళ్ళు న్యాయవాదికి నోటీస్ ఇచ్చి లేదంటే ఓరల్ గా పిలిచి వారి అసోసియేషన్ లో కూర్చోబెట్టి అమికబుల్ గా సెటిల్మెంట్ చేసే అవకాశం ఉంటుంది.
0: పెద్ద మనిషి తరహాలో నచ్చజెప్పే ప్రయత్నం
1: చేస్తారు.
0: అంటే ప్రొఫెషనల్ కాండక్ట్ మెయింటైన్ చేయాలని గుర్తు చేసి ఇరుపక్షాలని సముదాయించే ప్రయత్నం చేస్తారు. అనంతసేన్ రెడ్డి గారు, కొన్ని కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద కేసులు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసులని కూడా అడ్వకేట్ టేకప్ చేయాలంటే కొంచెం రిస్క్ తో కూడుకున్న పని.
1: అవునండి.
0: ఏ రకంగా అయితే మనం ఒక పెద్ద సర్జరీ చేయాల్సిన కేసు పెద్ద సర్జనే చేయాలి కానీ తెలిసినా చిన్నవాళ్ళు చేయడానికి జంకుతుంటారు.
1: అవును.
0: అలాగే సమాజంతో ముడిపడి ఉన్న అడ్వకేట్ ప్రొఫెషన్ లో ముఖ్యంగా క్రిమినల్ కోర్ట్ సైడ్ ప్రాక్టీస్ లో గమనిస్తుంటాము, అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక ఇలా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్న అడ్వకేట్ ని థ్రెటన్ చేయడం గానీ లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం గానీ లేదంటే భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే అడ్వకేట్ ఏ రకంగా తన ప్రొఫెషన్ ని కాపాడుకుంటూ ముందుకు పోగలంటారు?
1: చాలా సందర్భాలలో ఇటువంటి సమస్యలు క్రిమినల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, అదేవిధంగా సివిల్

కేసెస్ పెద్ద పెద్ద స్టేక్స్ ఉన్నటువంటి కేసెస్ చేసేటప్పుడు న్యాయవాదులకు ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా క్రిమినల్ కేసెస్ ఒక అక్యూజ్డ్ తరఫున డిఫెండ్ చేసే సందర్భాలలో అక్కడ కేసులో ఉన్నటువంటి గ్రావిటీ, అక్యూజ్డ్కు డిఫాక్టో కంప్లైనెంట్కు ఉన్నటువంటి గ్రావిటీని దృష్టిలో ఉంచుకొని ఏ న్యాయవాది అయితే అక్యూజ్డ్ గురించి పోరాడుతున్నాడో ఆ న్యాయవాది పైన కక్షగట్టి వారికి థ్రెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు ఆ సందర్భాలలో మరి లోకల్ బార్ అసోసియేషన్స్ వారి దగ్గరికి అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారి దగ్గరకు వచ్చినా వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి బార్ అసోసియేషన్లోనే వారు కూర్చొని మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నాయి అడ్వకేట్స్ అనేది చూసి ఒకవేళ

0: ఏ న్యాయవాది అయితే అక్యూజ్డ్ గురించి పోరాడుతున్నాడో ఆ న్యాయవాది పైన కక్షగట్టి వారికి థ్రెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు ఆ సందర్భాలలో మరి లోకల్ బార్ అసోసియేషన్స్ వారి దగ్గరికి అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారి దగ్గరకు వచ్చినా వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడున్న పరిస్థితులను బట్టి బార్ అసోసియేషన్లోనే వారు కూర్చొని మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అడ్వకేట్స్ అనేది చూసి ఒకవేళ పోలీస్ వారి సహకారం అవసరమైతే పోలీస్ వారికి చెప్పన్న ఈ అడ్వకేట్కి సెక్యూరిటీ ఇప్పించి కేసులు నడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1: అలా కాకుండా తను ఒక వ్యక్తిగా అంటే ఒక అడ్వకేట్గా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా కూడా తన పట్ల ఇలాంటి దుశ్చర్య జరుగుతుందని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చి పోరాడే అవకాశం ఉంది కదండి.
0: స్ట్రేట్ అవే నార్మల్ సిటిజన్ లెక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి లేదంటే జడ్జి గారికి కూడా చెప్పి పలానా కేసులో ఈ విధమైనటువంటి థ్రెట్ వస్తుంది అని జడ్జి గారికి చెప్పి మరి న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు క్రిమినల్ కేసెస్లో అదే విధంగా పెద్ద పెద్ద స్టేట్స్ ఉన్న కేసెస్లో ఇటువంటి పరిస్థితులు ఎదురైతాయి. కానీ బార్ అసోసియేషన్ ఇన్వాల్వ్ అయినా బార్ కౌన్సిల్ ఇన్వాల్వ్ అయినా ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇరుపక్షాలకు నచ్చజెప్పి మరి సమస్యను సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే తప్ప ఇప్పటి వరకు న్యాయవాదులకు ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటటువంటి యాక్ట్ సెక్యూరిటీ పరంగా ఎటువంటి చట్టం అయితే లేదు. జడ్జెస్ ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేసి అదేవిధంగా క్రిమినల్ కేసెస్ చేస్తూ ఉంటే పోలీస్ వారి సహకారం తీసుకుని ప్రొటెక్షన్ పొందడమే.
1: అయితే ఇలా అడ్వకేట్ గా పనిచేస్తూ తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా యాక్ట్ తీసుకురాబడిందా, దానికోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా?
0: లేదండి, ఇప్పటివరకు అయితే ఎటువంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎనాక్ట్మెంట్ తీసుకురాలేదు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి దాదాపు 20 సంవత్సరాల నుంచి న్యాయవాద సంఘాలు బార్ కౌన్సిల్ తరఫున మేము న్యాయవాదులం అందరం కూడా పోరాడుతూ ఉన్నాం. ఇప్పటివరకు ఎటువంటి న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రాలేదు. కాకపోతే బిల్ అనేది డ్రాఫ్ట్ బిల్ సర్క్యులేట్ మా పోరాట ఫలితంగా ఈ 10-15 సంవత్సరాల పోరాట ఫలితంగా రాష్ట ప్రభుత్వం తెలంగాణ రాష్ట ప్రభుత్వం అందరు స్టేక్ హోల్డర్స్ అంటే బార్ అసోసియేషన్ వాళ్లను బార్ కౌన్సిల్ వాళ్లను సంప్రదించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పొందుపరచడానికి కావలసినటువంటి ఒక డ్రాఫ్ట్ ముసాయిదాను డ్రాఫ్ట్ బిల్ను రెడీ చేసి పెట్టిండ్రు. మేము రాష్ట ప్రభుత్వం కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వారు మాకు హామీ ఇచ్చిండ్రు త్వరలోనే చట్టసభలలో పెట్టి ఆమోదింపజేసే అవకాశాలు ఉన్నాయి. దానికి రాష్ట ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి లా సెక్రటరీ గారు కూడా మాకు హామీ ఇచ్చారు.
1: అనంత్ సేన్ రెడ్డి గారు, మామూలుగా ఒక అడ్వకేట్ ఒక కేసును ఫైట్ చేస్తున్నప్పుడు తనకు ఏదైనా అనారోగ్యం గాని యాక్సిడెంట్ గాని ఇలాంటిది ఏమైనా జరిగి కొంతకాలానికి అతను ఏమీ సంపాదించలేని పరిస్థితితో లేదంటే కోర్టుకు రాలేని పరిస్థితితో వచ్చినప్పుడు ఏ రకమైన వెసులుబాటు అంటే అడ్వకేట్కి రక్షణ కలుగుతుందంటారు?
0: దాని గురించి తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ అనే ఒక సంక్షేమ నిధిని న్యాయవాదులందరం కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1987లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది, అడ్వకేట్స్ అండ్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్. ఆ చట్టం ప్రకారంగా న్యాయవాది గనక అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో మెంబర్ అయ్యుండి చనిపోతే డెత్ బెనిఫిట్ కింద 10 లక్షల రూపాయలు వారి కుటుంబానికి వారెవరినైతే నామినీ పెట్టినరో వారికి బార్ కౌన్సిల్ ద్వారా సంక్షేమ నిధి నుండి ఇవ్వడం జరుగుతుంది. రెండవది, ఒకవేళ అడ్వకేట్ అనారోగ్యం పాలైతే తెలంగాణ రాష్ట ప్రభుత్వం అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఒకటి 100 కోట్లతోని వారు క్రియేట్ చేయడం జరిగింది. ఆ 100 కోట్ల పైన నుండి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ తో 2 లక్ష రూపీస్ మెడిక్లెయిమ్ పాలసీ అడ్వకేట్స్ కు దాదాపు 19,000 మందికి తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ హాస్పిటలైజ్ అయితే 2 లక్షల వరకు వారు క్లెయిమ్ చేసుకోవచ్చు.
1: ఇంకేమైనా వెసులుబాటు ఉందంటారు అడ్వకేట్ కి సమస్యగా ఉన్నప్పుడు?
0: అడ్వకేట్ కి సమస్యగా ఉన్నప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మేము తెలంగాణ బార్ కౌన్సిల్ నుంచి అందివ్వడం జరుగుతుంది. ఒక న్యాయవాది అనారోగ్యం పాలై 24 అవర్స్ కంటే ఎక్కువ మరి వారు హాస్పిటలైజ్ అయితే మాక్సిమం

0: 1 lakh rupees ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వితౌట్ ఎనీ రిటర్న్. ఒకసారి అంటే లైఫ్ టైమ్ లో ఒక అడ్వకేట్ కి 1 లక్ష రూపాయలు తెలంగాణ బార్ కౌన్సిల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
1: పూర్తిగా ఉచితంగా
0: ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ 7 ఇయర్స్ లోపల ఉన్నటువంటి జూనియర్ అడ్వకేట్స్ కి లైబ్రరీ లోన్స్ కూడా తెలంగాణ బార్ కౌన్సిల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
1: అనంతసేన్ రెడ్డి గారు, అడ్వకేట్ గా వృత్తిలో చేరి పరిణితి చెందడానికి లైబ్రరీ లోన్స్ అని, అలాగే ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు మెడికల్ హెల్ప్ ఇవన్నీ చేస్తున్నారు కదా, అడ్వకేట్ రంగంలో ఉన్నత స్థానంలోకి వెళ్లడానికి బార్ కౌన్సిల్ నుంచి కానీ బార్ కౌన్సిల్ నుంచి ఏ రకమైన సహాయం ఉంటుందా?
0: తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున ఒక అడ్వకేట్ పరిణతి చెందడానికి, అడ్వకేట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ తరఫున శిక్షణా తరగతులు, కాన్ఫరెన్సెస్, అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకుని ఎమినెంట్ జ్యూరిస్ట్స్ తోని 1 డే కాన్ఫరెన్స్, జూనియర్ అడ్వకేట్ స్కిల్స్ పెంపొందించడానికి అటువంటి కార్యక్రమాలు చేపడతాం. దాదాపు ప్రతి జిల్లాలో కూడా మేము కార్యక్రమాలు చేస్తాము.
1: అంటే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో కూడా బార్ కౌన్సిల్ పాత్ర ఉందంట?
0: ఉంది, ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డ్యూటీ ఆఫ్ బార్ కౌన్సిల్, లీగల్ ఎడ్యుకేషన్ ప్రాపగేట్ చేసే విధానంలో అడ్వకేట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం బార్ కౌన్సిల్ ది బాధ్యత. కాబట్టి మేము వివిధ చోట్లలో, జిల్లాలలో 3 నెలలకోసారి, 6 నెలలకోసారి ఓ పెద్ద ప్రోగ్రామ్, అడ్వకేట్ స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి ఒక్కరోజు ప్రోగ్రామ్ లో దాదాపు 4 టాపిక్స్ పెట్టి ఎమినెంట్ జ్యూరిస్టులను, అదేవిధంగా హైకోర్టు జడ్జెస్ ను పిలిచి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ గురించి.
1: సో ఆ వృత్తిలో చేరిన తర్వాత బార్ కౌన్సిల్ ద్వారా తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కూడా
0: అవకాశం ఉందండి.
1: చాలా మంచి దిశ తెలియజేశారు అనంతసేన్ రెడ్డి గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.

0: మీరింతవరకు ఇది మన చట్టం అడ్వకేట్కి సమస్య వస్తే ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం రెండో భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

జనరంజని కార్యక్రమంలో గీతాంజలి సినిమా నుంచి పాట వినిపించండి అని మెసేజ్ చేశారు. ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ప్రతాప్, అలాగే మా కోసం ఏదైనా మంచి పాట వినిపించండి అని చెప్పేసి పీర్జాదిగూడ నుంచి అనీష్, స్మైలీ, పెద్దరాజు, వీళ్ళందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, వేటూరి రచన, ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు జనరంజని. మా ఫోన్ నెంబర్ 0402324 0852. భద్రకాళి సినిమా నుంచి పాట వినిపించమని మెసేజ్ చేశారు బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక భానుప్రకాష్, అలాగే భువనగిరి ఆర్బీ నగర్ నుంచి బాలకృష్ణ వినిత. వీళ్ళందరి కోసం ఈ పాట కేజే యేసుదాస్ సుశీల పాడారు, దాసరథి రచన ఇళయరాజా సంగీతం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: జనరంజన్ కార్యక్రమంలో తర్వాతి పాట సీతారాములు సినిమా నుంచి పాట వినిపించమని మెసేజ్ చేశారు. ఖైరతాబాద్ ఆనంద్ నగర్ నుంచి నరసింగరావు సంహిత, ఇంకా పుట్టపాకు నుంచి భవాని వెంకట్, నార్కెట్పల్లి నుంచి నెమ్మని నుంచి పున్న వెంకటేశం, హేమలత, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాటని వేటూరి రచన సత్యం సంగీతం అందించారు.

మీరు వింటున్నారు జనరంజని. జనరంజన్లో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఏజెంట్ గోపి సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. ఎద్దుమైలార నుంచి బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అలాగే అల్మాస్ గూడ నుంచి రవికుమార్, ఇంకా జగిత్యాల వెల్లుల నుంచి జాబు, భూమేశ్వర్, భూలక్ష్మి వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. ఆరుద్ర రచన, సత్యం సంగీతం అందించారు.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: రాధాగోపాలం సినిమా నుంచి పాటను అడుగుతున్నారు భూదాన్ పోచంపల్లి నుంచి భోగమార్కండి అనిత, ఇంకా నిజామాబాద్ నుంచి శ్రీరామ్ హనుమాన్లు, చిత్తూరు కుప్పం నుంచి శేఖర్ బబిత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడారు, జనవిత్తుల రచన, మణిశర్మ సంగీతం అందించారు.
2: సందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామపండు లాంటి బుగ్గ, బెల్ల ముక్కలాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా.
3: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుద్దులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా. అవసరమైతే పని పడుతుంది.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చుట్టాలున్నారు జాగ్రత్త సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. నల్గొండ చిన్నతుమ్మల గూడ నుంచి శివకోటి శేఖర్ వరలక్ష్మి, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద గోడ్ సత్యమ్మ, అలాగే కీసర గోధుమకుంటు నుంచి బండి కృష్ణగోడ్ మల్లేష్ గోడ్ విజయలక్ష్మి, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం మన అందరి ఇష్టమైన జనరంజనిలో. హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పిలిపాడు శ్రీనివాసరావు.
0: శ్రీనివాస్ గారు బాగున్నారా?
1: బాగున్నారు మేడం.
0: చెప్పండి. మేము బాగున్నాం. ఏ పాట వింటారు?
1: లక్ష్మీ కటాక్షం సినిమా నుండి అమ్మమ్మ.

0: హలో జనరంజన్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో,
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నమస్కారం మేడం. నేను యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం గొల్లెపల్లి నుండి ఈదురు లక్ష్మయ్య జంగమ్మ.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో,
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నమస్కారం మేడం. నేను యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం గొల్లెపల్లి నుండి ఈదురు లక్ష్మయ్య జంగమ్మ మేడం.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: ఏ పాట వింటారు?
1: కొండవీటి సింహంలో బంగిడిపల్లి మామిడి పండు.
0: మంచి డాన్స్ పాట ఎన్టీ రామారావు గారిది అడిగారు, వినేద్దాం.
2: బంగిడిపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాం పండు సిగ్గు పడుతుంది. పంకిన

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ప్రధాన ప్రజలండి విజయ్ కుమార్ మేడం.
0: విజయ్ కుమార్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: మేము బాగున్నాం. చెప్పండి, ఏ పాట వింటారు?
1: శ్రీ ఆంజనేయ మూవీ నుండి రామ రామ రామ సాంగ్ కావాలి మేడం.
0: తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, విందాం.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శ్రావణ్ మేడం, బాగున్నారా?
0: శ్రావణి గారు, బాగున్నాను. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: చంపలి మేడం,
0: సరే, ఏ పాట వింటారు?
1: చంపంగి మూవీ నుంచి ఏదైనా సాంగ్.
0: సరే, మీరు కోరిన పాట ఏదైనా ఒకటి మంచి పాట సంపంగి సినిమా నుంచి

0: హలో జనరంజన్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: చూడ చెప్పలరా నుంచి మాడిచెట్టు వీరేందర్ మేడం. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఏ పాట వింటారు?
1: ఇంటి గుట్టు సినిమా నుంచి లేత లేత చీకటి అనే పాట ఉంటాయి,
0: అవును,
1: ఆ పాట వినిపించాను.
0: సరే, ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాలతోడు ఎప్పుడూ మనసుకు హత్తుకునే ఉంటుంది. ఇది మన జనరంజని, తరతరాల కరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరు విన్న ఆ పాట బంగారు చెల్లెలు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. ఆ త్రయ రచన కేవి మహాదేవన్ సంగీతం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: 4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మహర్షి సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట అది. నాయని కృష్ణమూర్తి రచన, ఇళయరాజా సంగీతం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై నుంచి రిలే విందాం. మనం మళ్లీ 10 గంటలకు ఎవరిగిన హిట్స్లో కలుసుకుందాం. అందాక వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: వార్తల ముఖ్యాంశాలు. అక్రమ వలసలు, ఇతర అసహజ కారణాల వల్ల జరుగుతున్న కృత్రిమ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చట్టం అవసరమా లేదా అనే విషయాన్ని కూడా అంచనా వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధానమంత్రి చౌదరీ చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం పరిధిలో స్వశక్తి మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సాధికారతకు చర్యలు చేపడుతోందని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈరోజు భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, మంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల హక్కుల రక్షణ కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. కేంద్రీయ ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ సీయూఈటీ యూజీ 2026 పరీక్షలకు సంబంధించిన సవరించిన తేదీలను, అడ్మిట్ కార్డులను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ నెల 31వ తేదీన, అలాగే వచ్చే నెల 6-7 తేదీలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:03. ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో 2001 నుంచి 2005 వరకు రిలీజ్ అయిన సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ విందాం. మీకు ఈ టైంలో వచ్చిన సినిమాల్లోంచి మీకు నచ్చిన హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324052 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మనం వినేద్దాం ఈ గంట సేపు.

0: ఆనందం సినిమా నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ అది. మల్లికార్జున్ సుమంగళి పాడారి పాటని సిరివెన్నెల రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఏదైనా పాట వినిపించండి అని అడిగిన శ్రోతలకి పాట వినిపించాను. ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను, అలాగే నందిపేట నుంచి వెంకటేష్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మనం 2001 నుంచి 2005 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. నెక్స్ట్ సాంగ్ దేవీపుత్రుడు సినిమా నుంచి పాట నడుపుతున్నారు భూదాన్ పోచంపల్లి. గాంధీనగర్ నుంచి సిద్ధులు శారద, ఆర్మూర్ నుంచి జిందన్ నరహరి, లక్ష్మి వీళ్ళందరూ సమీ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడారి పాటని, జొన్నవిత్తుల రచన మణిశర్మ సంగీతం అందించారు.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మనం 2001 నుంచి 2005 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ వింటున్నాము. నెక్స్ట్ సఖీ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు చౌటపల్లి నుంచి కస్తూరి రాముడు లక్ష్మణుడు.

నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ భాయ్, షేక్ చాంద్, పెద్దపల్లి కమాన్పూర్ నుంచి గట్ల వెంకటేష్, స్వరూప్, వీళ్ళందరి కోసం ఈ పాట. హరిహరన్ క్లింటన్ పాడారు ఈ పాటని. వేటూరి రచన ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: కేపీహెచ్బి కాలనీ నుంచి మదన్, ఇంకా దేవరకొండ నుంచి గోపి, వీళ్ళు అడుగుతున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ లో హిట్ సాంగ్ ఇంద్ర సినిమా నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్ పాడారి పాటని. సిరివేనెల రచన, మణిశర్మ సంగీతం అందించారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ప్రేమించు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివేనెర రచన, ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు అమ్మను గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ, ఉలాంగ్ నిజామాబాద్ నుంచి వహీద్ రుమాని జమీర్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చోడవరపు నాగేశ్వరరావు రామాదేవి గీతానగర్ నుంచి, అలాగే హన్మకొండ తరాలపల్లి నుంచి బుచ్చయ్య, ఇంకా గోర్లకందుడి నుంచి ఎల్లప్ప జయమ్మ, అస్తినాపురి నుంచి కన్యాగారి సత్యనారాయణ ఇంద్రాయణి, వీళ్ళందరి కోసం అతడు సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. సొంతం సినిమా నుంచి పాటను అడుగుతున్నారు సూపర్ హిట్ సాంగ్ని. ప్రగతి నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి చేతన్, హైమ రామ్, ఇంకా రాజన్న సిరిసిల్ల, ఇలంతకుంట నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గచ్చిబౌల్ నుంచి రాజేశ్వర్, లోకేశ్వర్, వీళ్ళందరి కోసం ఈ పాట. చిత్ర పాడారి పాటని సిరివెన్నెల రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: తిమిరాలి జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్.
2: ఒక్కడు సినిమా నుంచి పాట నడుతున్నారు, గజ్వేల్ నుంచి శైల వెంకటేష్ సుగుణ, ఇంకా ఆర్ఆర్ చౌరాస్తా నుంచి రాజు ఉమా, శ్రేయా ఘోషాల్ పాడారి పాటని, సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నువ్వు లేక నేను లేను సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్నారు నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్కుమార్ ఇంకా వారి మిత్ర బృందం.

0: ఎలా ఎలా అంటూ ఉషా పాడిన పాట వినేశాం కదా. అలా అలా అనే చెప్పేస్తాను బోల్డ్ కబుర్లు అంటూ ఆర్జే పద్మిని వచ్చేసింది మన స్టూడియోకి.
1: హలో ప్రసన్న.
0: హాయ్ హాయ్, ఎలా ఉన్నావు?
1: శ్రోతలు బాగున్నాను. శ్రోతలందరికీ శుభోదయం.
0: ఏంటి, ఏం చెప్తున్నావు? గుర్తుకొస్తున్నాయి ఇలా స్పెషల్ ఏంటి ఇవాళ?
1: ఈరోజు ఖచ్చితంగా స్పెషలే, ఎందుకంటే ఆఖరి శుక్రవారం చిత్ర సమీక్ష మరింత అందంగా ముస్తాబై వచ్చింది ఈరోజు.
0: అవునా?
1: శ్రోతలైతే శ్రోతలు పండుగ చేసుకోవచ్చు, ఖచ్చితంగా నచ్చుతుంది వాళ్ళకి.
0: అయితే ఇంకా కొద్ది క్షణాల్లోనే మనం 5 నిమిషాల తర్వాత వార్తల తర్వాత మనం గుర్తుకొస్తున్నాయిలో బోల్డ్ విశేషాలు తెలుసుకుందాము. ఏంటి ఆ సంగతి? అన్ని సస్పెన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఎవర్ గ్రీన్ హిట్స్లో లాస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.

నువ్వు నాకు నచ్చావు సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్న శ్రోతలు ఆవునూరి విజయలక్ష్మి, సంతోష్, కిరణ్ వీళ్ళందరూ గంభీరావుపేట నుంచి ఈ పాటను అడుగుతున్నారు. టిప్పు హరిణి పాడారి పాటని సిరివెన్నెల రచన, కోటి సంగీతం అందించారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అక్రమ వలసలు, ఇతర అసహజ కారణాల వల్ల జరుగుతున్న కృత్రిమ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చట్టం అవసరమా లేదా అనే విషయాన్ని కూడా అంచనా వేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

దేశ పారిశ్రామిక ఆర్థిక వికాసం దిశగా బొగ్గు వాయువీకరణ కీలక పునాదిగా మారుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది ఇంధన కార్యక్రమంగా మాత్రమే పరిమితం కాకుండా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్లోని గాంధీభవన్లో సమావేశం కానుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ఎస్ఐఆర్ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రీయ ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ సియుఈటీ యూజీ 2026 పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలను, అడ్మిట్ కార్డులను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ప్రతి నెల ఆఖరి శుక్రవారం ప్రసారమవుతున్న గుర్తుకొస్తున్నాయిలో చిత్ర సమీక్ష, మరింత ప్రత్యేకంగా డైలాగులతో, సినిమా విశేషాలతో, పాటలతో అలరిస్తోంది. మరి ఈరోజు ఏ చిత్రం మిమ్మల్ని పలకరించబోతోందో తెలుసా? ఈరోజు మన రేడియో సఖి అనుపమ ఒక మేలి ముత్యం లాంటి సినిమాతో సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాకి ఒక విశేషం ఉంది, అదేంటో గుర్తుపడితే నాకు సందేశం పంపించండి. ఆ చిత్ర సమీక్ష ఆఖరిన ఆ విశేషాలన్నీ నేను మీకు చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ఒక సూపర్ హిట్ చిత్ర విజయోత్సవాలలో వచ్చిన ఆలోచనే మనం మాట్లాడుకోబోయే చిత్రకథ. స్టార్ హీరోయిన్ వద్దనుకున్న బ్లాక్ బస్టర్ సినిమా, నాటి బాలనటులే నేటి సూపర్ స్టార్స్గా ఉన్న గొప్ప చిత్రం. క్లైమాక్స్ సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూ ఏడ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్. ఏంటా చిత్రం అర్థం కావట్లేదా? కాస్త తికమకగా ఉంది కదా. ఇంకొక క్లూ ఇస్తాను. ఈ సినిమాలో నాయకుడిది డీ గ్లామరస్ రోల్. ఇంకా చెప్పుకోవాలంటే చదువులేని అమాయకుడే కాదు, వెర్రివెంగళప్ప అని అంటామే అలా

0: ఓకం ఏమీ తెలియని పసిమనసు ఉన్న పెద్దవాడు, కొంచెం తెలిసీ తెలినట్టుగా ఉందా? మనం మాట్లాడుకుందాం కళా తపస్వి చేతిలో రూపొందిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ స్వాతిముత్యం చిత్రం గురించి. ఇందాక కొన్ని చిన్న విశేషాలు చెప్పుకున్నాం అవునా? మరి ఈ సినిమా కథ, ముఖ్యంగా నాయకుడి పాత్ర. సాగర సంగమం చిత్రం 511 రోజుల విజయోత్సవ వేడుక బెంగళూరులో జరిగింది. ఆ వేడుక సమయంలో అనుకోకుండా కె. విశ్వనాథ్ గారికి బుద్ధిమాంద్యం ఉన్న అమాయకుడి పాత్రతో హీరోగా తెరపై చూపిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనొచ్చింది. ఆలోచన రావడమే తరువాయి, కథ అలా పేపర్ మీదకొచ్చేస్తుంది విశ్వనాథ్ గారికి. సమాజంలో ఆటిజం బారిన పడ్డ వ్యక్తులను ఎలా చూస్తారో, వారి భావాలకు ఎంతమాత్రం విలువ ఇస్తారో స్వయంగా ఎన్నోసార్లు చూసిన విశ్వనాథ్ గారికి ఇది సమాజ పరిస్థితులకు అన్వయించి తీయాలి అనుకున్నారు. అలాగే ఒక వితంతువు తిరిగి వివాహం చేసుకుంటే ఎలా చూస్తుందో మనందరికీ తెలియంది కాదు.
1: పొద్దున్నే నీకెందుకులే మా పళ్ళు, అవక్కడ పడేసి లోపల గొళ్ళు.
2: పర్వాలేదు లేదనా, ఇందులో తప్పే ఉంది.
1: తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను? నిన్న పొద్దున్నే నీ మొహం చూశాక ఆ పక్కింటి ఆయన కాల్ జారిపడ్డాయట, వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది.
0: నిజానికి కథ గురించి మనం లోతుగా మాట్లాడుకుంటే ఈ కథ లోకం తెలియని అమాయకుడిదని అనుకుంటాం. కాని ఒక వితంతువును మళ్లీ పెళ్లి చేసుకుని ఆమెకు అండగా తోడుగా ఉందామన్న సత్సంకల్పం ఉన్న వ్యక్తిని ఏమనాలి? గొప్ప సంస్కర్త. అంతకు మించి మానవత్వం మూర్తిభవించిన శివయ్య పాత్రలో మనకు కనిపించే మహామనీషి.
3: ఏమిటిది, ఈ అవతారాలేమిటి, ఈ చీరలేమిటి, ఈ నామాలేమిటి?
4: పట్టు పంచలేదు కదా, అందుకని ఇది కట్టుకున్నాను. ఇవాళ ముక్కోటి ఏకాదశి, నువ్వు కూడా నామాలు పెట్టుకో, గుడికెళ్దాం. వద్దు, ఇవాళ ఉపవాసం, ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో.
2: ఇక ప్రతిరోజు ఏకాదశి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి.
4: రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో. వద్దు, ఇది చూస్తే నాకు ఆకలిస్తుంది. మనం గుడికెళ్ళిపోదాం, అక్కడ సినిమాలు చూపిస్తున్నారట, భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు.
2: జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరదండి. రెండు పూట్లు గడిచే మార్గం చూడండి.
4: ఏముంది, సరుకులు తెచ్చుకుంటాం, వండుకుంటాం.
2: అదే, ఎలా తెచ్చుకుంటాం?
4: డబ్బులిస్తాం, తెచ్చుకుంటాం.
2: డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?
4: ఉద్యోగం చేస్తే వస్తుంది.
2: ఉద్యోగం ఎవరు చేయాలి?
4: నువ్వే. వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు లేదు.
0: స్వాతిముత్యం చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో. చిత్రకథ అందరికీ తెలిసిందే, అయినా ఆణిముత్యాలాంటి చిత్రకథలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తాయి కదా. శివయ్య మన హీరో కమల్ హాసన్ గారు బుద్ధిమాంద్యం ఉన్న వ్యక్తి. నాయనమ్మగా నిర్మల గారు నటించారు. నాయనమ్మ ఆత్మీయత నీడలో లోకం రీతిరివాజులు తెలియకపోయినా మంచితనం అనే గొడుగును ఆలంబనగా సాటి మనిషికి సహాయమందిస్తే అంతకంటే పుణ్యకార్యం మరొకటి లేదని నానమ్మ నేర్పిన మాటలతో మంచి వ్యక్తిగా రూపుదిద్దుకుంటుంది శివయ్య వ్యక్తిత్వం.
4: చలపతి గారు లలితమ్మ దగ్గర ఒక పాట పాడాను, అది విని ఆమె ఏడుస్తూ వెళ్లిపోయిందేమిటే.
5: ఏం పాట పాడేవరా?
4: సీతమ్మ వారి వనవాసం లేదు.
5: మరి ఇంకే, సీతమ్మ వారి కథ అంటేనే కష్టాల తోరణం. ఎంతటి ఆదిలక్ష్మి అయినా ఆడజన్మ ఎత్తేసరికి అగతాట్లు తప్పలేదు. ఏ కష్టాలు ఆమె గుండెల్ని తాకాయో, తన బాధల్ని గుర్తుకు తెచ్చాయో పిచ్చి తల్లి, ఏడుస్తూ వెళ్లిపోయి ఉంటుంది.
4: అంటే ఆవిడ చాలా కష్టంలో ఉందా నానమ్మ?
5: కష్టాలు కాక మరేమిట్రా, చిన్నతనంలోనే భర్త పోయాడు, అత్త మామలా ఆదరించలేదు. గతి లేక అన్న పంచం చేరితే ఆ వదిన తాటకిలా కాల్చుకు తింటుంది.
6: ఒరే, నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంతా నిమిత్త మాత్రులమేరా. ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలొచ్చాడు చూడు, అలాగే లలితమ్మని ఈ ఊబిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి. ధైర్యంగా మెళ్ళో తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి, తోడుగా నిలబడాలి. అదొక్కటేరా దారి. కాని ఈ వ్యధవ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా చేశాయి.

శివయ్య ఉండే గ్రామంలోనే లలిత మన హీరోయిన్ రాధిక గారు తన 5 సంవత్సరాల కొడుకుతో ఉంటుంది. అన్నయ్యగా శరత్బాబు, వదినగా వైవిజయలు నటించారు. అనుకోకుండా లలిత భర్త మరణంతో అత్తింట్లో చోటు దొరకక పుట్టింటికి రావలసొస్తుంది. అన్నగారు కనీసం చెల్లెలికి భరణమొస్తే ఆమె జీవితానికి లోటు ఉండదని పగలు రాత్రి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చాలిచాలని జీతాలు, పేదరికం వల్ల వదినగారికి ఆడపడుచూ ఆమె కొడుకు పోషణ భారంగా అనిపించి తన బాధను కోపంగా అనుక్షణం సాధింపులతో లలితకు మానసిక ప్రశాంతతం లేకుండా సూటిపోటి మాటలతో మనసుని గాయపరుస్తూ ఉంటుంది.

డబ్బు లేకపోయినా మంచి మనసు ఉన్న అమ్మాయి దీప. ఆమె భర్త వెంకటస్వామిగా ఏడిద శ్రీరామ్ నటించారు. ఇక తెరపై వీరు చూపించిన ఆదరణ, ఆప్యాయత నిజంగా మంచివాళ్లుంటారు సుమా అని మనకనిపించేట్టు చేస్తుంది. గ్రామస్తులందరి బట్టలుతికి ఇస్త్రీ చేసే ఈ జంట అవసరం పడ్డప్పుడు లలిత జోలికెవరన్నా వస్తే గట్టిగా మందలిస్తూ మాటలతో ఉతికేసేవారు. దీప శివయ్యతో నానమ్మ నిర్మలలాగే

0: లలితమ్మ కష్టాలు తీరాలంటే ఎవరైనా మనసున్న మహారాజు ఆమెను వివాహమాడితే అంతకంటే గొప్ప సహాయం ఏముంటుంది అని తరచూ చెప్తూ ఉండేది.
1: దుర్గమ్మ లలితమ్మ అయిపోయిందేమిటి?
2: అదట్టా అవుతుందమ్మా.
3: నల్లాగు నా చొక్క ఎక్కడా?
1: ఇదిగో బాబు. రా బాబు, ఇదిగో మీ అమ్మగారివి 6 చీరలు. ఇదిగో ఉన్నాయి, ఇవి నీ షర్ట్లు నిక్కర్లు. జాగ్రత్తగా పట్టుకెళ్ళు.
4: అమ్మో అమ్మో అమ్మో, ఇన్ని బట్టలే! మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట, రాతి మీద బట్టతో ఆఘోరిస్తున్నాను మొగుడు లేని ఇవిడి గారికి. అమ్మా, రేవుకు 6 చీరలే! ఇట ఈ స్త్రీలకి ముస్త్రీలకి ఆయన గారి సంపాదన అంతా తగలేస్తే నేను నా బిడ్డలు అడుక్కు తినాల్సిందే.
1: చిచ్చి, మీ బట్టలే అనుకున్నాను, మీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది. ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి ఇస్త్రీ చేస్తే నా స్వామి రంగా.
4: ఏమిటే గొడుగుతున్నావు?
2: అబ్బే ఏం లేదమ్మా. అయినా మీరు కూడా ఏందమ్మా, దేవుడు ఏదో సిన్న సూపు చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా.
4: అంటావు అంటావు, మధ్యలో నీ సమయం

0: స్వామి రంగా,
1: ఏమిటే గుడుగుతున్నావు? అబ్బే ఏం లేదమ్మా. అయినా మీరు కూడా ఏందమ్మా, దేవుడు ఏదో సిన్న సూపు చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా.
2: అంటావు అంటావు, మధ్యలో నీ సమయం పోయింది. బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంజొచ్చని నీ ఆలోచన.
1: ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదులేండి. పుట్టాడు కష్టంలో ఉంది, ఆవిడకి పాటి సాయం చేస్తే పుణ్యమైనా దక్కుద్ది.
2: ఆహా, అంత పుణ్యం కావాలంటే మీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన పెట్టుకు పూజించు ఈ సంతని.
1: ఆవిడ రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో. మా కొంపలు ఇరుక్ కావచ్చు కాని మా మనసులు ఇరుక్కావు.
2: మనసులు గుండెలు కోసి పెడితే సంతోషపడే ఘటాలు కావు. ముక్కుద్దులా మేపినా మనుషులు పీకు తినే రకాలివి.
3: మీకు ఒక పాట గుర్తుందా, పట్టుచీర తెస్తానని అని? ఆ పాట రాసింది ఎవరో తెలుసా? స్వయాన దర్శకులు విశ్వనాథ్ గారే. షూటింగ్ స్పాట్లోనే ఆ పాట రాసేశారు. నిమిషాల మీద రాసిన ఆ పాటను చూసి కమల్ హాసన్ గారు ఎంతగా ఇంప్రెస్ అయ్యారంటే, ఎక్సైట్మెంట్ ఆపుకోలేక అక్కడికక్కడే తనకొచ్చిన ట్యూన్ కట్టేసి పాడేసి మురిసిపోయారట. తర్వాత ఆ పాట నేపథ్య గాయనీ గాయకులతో రికార్డ్ చేశారనుకోండి, మరి ఆ పాట వినేద్దామా?

మీరు వింటున్నారు స్వాతిముత్యం చిత్ర విశేషాలు. రాధిక చేసిన లలిత పాత్రకు తొలిగా శ్రీదేవి గారిని అనుకున్నారట, కాని డేట్స్ కుదరలేదు. సినిమా త్వరగా పట్టాలెక్కించాలి. కథకు నేటివిటీకి దగ్గరగా పెద్దగా గ్లామర్ లేని పాత్ర ఇది. ఎవరు బావుంటారు అనంటే అందరి చూపు రాధికవైపే మళ్లిందట. ఇక ఈ శివయ్య పాత్ర పోషించడానికి కమల్ హాసన్ను కాస్త బరువు పెరగమన్నారట దర్శకులు విశ్వనాథ్ గారు. అప్పుడు కమల్ హాసన్ ఏమన్నారో తెలుసా? పెరగడం తేలికే గురుగారు, తగ్గడం ఎలా అని. దానికి విశ్వనాథ్ గారేమన్నారంటే, నువ్వు తగ్గే ఉంటావుగా కమల్, ఎంత ఎదిగినా అని. నిజమే కదా, లోకనాయకుడు నేచురల్ స్టార్ కమల్ హాసన్ గారు ఎంత గొప్ప నటుడైనా ఇప్పటికీ ఒదిగే ఉంటారు కదా.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

మమ మగరి సొస పరి చూపుల అసదృశ విక్రములు సగరి గమనిద మనిని ముసి ముసి నగబుల్ల రసిక శిఖామణులు తాగ గిట తగ జణుత

0: శివయ్య మేనమామగా సుత్తి వీరభద్రరావు మనకు తెరపై కనిపిస్తారు. ఆయన కూడా ఈ పెళ్లిని హర్షించడు. ఈ గొడవలో నిర్మలమ్మ లలితకు శివయ్యను అప్పచెప్పి మరణిస్తుంది.
1: సంప్రోక్షం చేద్దాం, ఏదో తెలియక చేశాడు.
2: తెలిసే చేశాను.
3: నాయనమ్మ చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని.
4: ఏమిటే
5: బావేం చేశాడో తెలుసా?
6: ఏమే, ఇది మెళ్ళో వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలిచ్చి స్వాగతం చెప్తానడా? సిగ్గు లేకపోతే సరి, అసలు ఆ కట్టిన వాడిని చెప్పు చేసి కొట్టాలి. కట్టించుకునే మొహన కళ్ళాపుతాను.
7: కట్టించుకోలే.
6: నువ్వు నోరు మీరా, అక్కడేమో మీ అన్నయ్య మొగుడు సచిందానివి కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడమా? నువ్వేమో ఇక్కడ కుయ్యకెయ్యమనకుండా ఆ తాళి కట్టించుకునేసి ఊరేగడమా? ఈ విధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు. అప్పుడేమో నా తాళి తెగుతుంది. ఈ అరిష్టాలు ఏమి జరగక ముందే అది
8: తీసేవతారీ.
6: గంగలో కలపడానికా?
8: లలితమ్మ గారికి తోడు ఇవ్వటానికి మీరందరూ ఇవన్నీ కష్టపెట్టకుండా చూడటాను.
4: నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్రా.
1: ఎందుకు? ఆ తలకు మాసిందంతా ఇక్కడే మా ఎదుటే కాపురం పెట్టించడానికా? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కల తరిగి కొడుతుంటే చూడడానికా?
4: ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పనిచేశాడని. మా గారికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? పెళ్ళం పోయిన మూడేళ్లకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలయలేదు? అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్ని నేనై ఎన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మా రా, నీ పసుపు కుంకుమల కోసం వాడు నీకు బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాలని చేశాడు. నేను వాడికి దూరమై నా బాధ్యతలు తెంచుకుంటున్నాను. నిన్ను వాడికి దగ్గర చేసి నీ బాధ్యతలు పెంచుతున్నాను. నన్ను
0: లలిత బాధ్యత తనదే, అలాగే లలిత కొడుకు బాలసుబ్రహ్మణ్యం బాధ్యత కూడా తనదే అని ఊరు విడిచి పట్నానికి తీసుకువెళ్తాడు శివయ్య. భార్యతో సహా ఊరు విడిచి వెళ్లడమే కాదు, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఏంటి అన్న ఆలోచన కూడా రాదు ఆ అమాయకుడికి. అనుకోకుండా లలితకు తెలిసిన సోమయాజులు గారిని పరిచయం చేస్తుంది. నా ఉద్యోగం అంటూ వెంటపడే సన్నివేశాలు అత్యంత హాస్యరసంతో మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఉద్యోగం దొరకటం లేదని భిక్షాటన కూడా చేస్తాడు శివయ్య.
9: మీరెవరో నాకు తెలీదే.
10: పర్వాలేదులే, నువ్వెవరో నాకు తెలుసు. లలితమ్మంతా చెప్పింది.
9: పద పక్క వీధిలోకి వెళ్దాం.
10: ఎందుకు?
9: ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది. వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా
10: మిగతా డబ్బు నేను ఇస్తాను పద. అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా వాళ్ళు ఫోనం చేసుకుంటారటయ్యా.
9: మరి ఇంకేం చేస్తాను, నాకు ఉద్యోగం లేదుగా.
10: లేదుగా అంటే ఎలా? ప్రయత్నం చేస్తే అదే వస్తుంది.
9: అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా?
10: చూద్దాంలే పద.
9: బాబుని బాగా చదివించి పెద్దవాడిని చేయాలి. లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేట్టు చూడాలి. మీకు తెలుసా, అందుకే నేను లలిత మెళ్ళలో తాళి కట్టాను. ఇలా తోడుగా నీడగా ఉండటాని అందుకే మీరు నాకు
10: ఉద్యోగం కావాలంటారు.

0: ఎలాగైతేనేం సోమయాజుల్ గారు గుడిలో చిన్న ఉద్యోగం ఇప్పిస్తారు. అనుకోని పరిస్థితులలో రాధిక మావగారు రావుగారు ఇంటికొస్తారు. ఈ పాత్ర పోషించింది తమిళ నటులు సుందర్రాజన్ గారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా, చిత్ర నిర్మాత ఏడితి నాగేశ్వరరావు గారు వీరికి గాత్రదానం డబ్బింగ్ చెప్పడం జరిగింది. రావుగారి భార్య పాత్రను డబ్బింగ్ జానకి పోషిస్తారు. ఆవిడ జబ్బుపడి రోజులు లెక్క పెట్టుకుంటోందని, బాబును తన కొడుకుకి పుట్టిన తన వంశాంకురాన్ని చూడాలని తప్పిస్తోందని ఒక్కసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడతారు రావుగారు. మంచితన మూర్తిభవించిన శివయ్య లలితను బాలను తీసుకువెళ్తాడు. కాని తనకక్కడ చోటులేదని తెలుసుకుని తిరిగొచ్చేస్తాడు. ఏం చెయ్యాలో తెలియక బాధపడుతూ ఉంటాడు. ఈ సీన్లో కమల్హాసన్ నటన, నటన అంటే తప్పే, భావ వ్యక్తీకరణ అమోఘం. మన హృదయాలను తాకే భావతరంగం ఆ నటన. ఈ సీనే కాదు, చిత్రమంతా ఎంత చూసినా తనివి తీరదేమో.
1: నేను సంతోషంగా ఉండాలనుకుంటే వీడి నానమ్మ దగ్గర మీరుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా.
2: అయితే మీరు మా దగ్గర ఉండరా?
1: ఉండకూడదు.
2: మీరుంటే రావు గారి పరువు ప్రతిష్టలకి భంగం అవునా?
1: మీరిద్దరే ఉండాలి. వీడు అక్కడ ఉంటే పెద్ద చదువులు చదివిస్తారు, ఆ కార్లు ఇల్లు పొలాలు అన్ని వీడికేచ్చేస్తారు. తప్పు, నువ్వు అమ్మ హాయిగా ఉండొచ్చు సంతోషంగా.
2: ఓహో, అందుకనా మీరు సామాన్లన్నీ సర్దుకుని ఊరు వెళ్ళిపోతున్నారు? అంటే మీరక్కడ మన ఊర్లో సంతోషంగా ఉంటారు, నేను బాబు ఇక్కడ ఆ పెద్దింట్లో సంతోషంగా ఉంటాం. బావుందే. మరి అప్పుడప్పుడు మేము గుర్తొస్తే మీకెలా ఉంటుంది?
1: ఇప్పుడు మా నాయనమ్మ కూడా లేదు, చచ్చిపోయింది.

0: మనల్ని ఎవ్వరూ విడదీయలేరండి.
1: మీరు వింటున్నారు స్వాతిముత్యం చిత్ర విశేషాలు. లలిత శివయ్యను దగ్గరికి తీసుకుంటుంది. స్వార్థపరులైన మామగారి ఇల్లు అవసరం లేదని తెలియచెప్తుంది. ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాల్సొస్తే దర్శకులు విశ్వనాథ్ గారు శృంగారాన్ని సుతిమెత్తగా, కథకు తగ్గట్టుగా, హుందాగా, హృదయవీణ మీటినట్లుగా తీశారని చెప్పాలి.

0: మీకు తెలుసా, అల్లు అర్జున్ కమల్ హాసన్ మనవడిగా తెరపై మనకు కనిపిస్తాడు. అలాగే రాధిక కొడుకు బాలసుబ్రహ్మణ్యం, చిన్నప్పటి బాలు, ఆ చిన్నపిల్లాడు ఎవరో తెలుసా, కాంతారావు గారి మనవడు. ఇక ఏడిది శ్రీరామ్ చేసిన వెంకటస్వామి పాత్రకు తొలిగా రాళ్లపల్లి గారిని అనుకున్నారు. వారికి కూడా డేట్స్ కుదరక నిర్మాతగారి చిన్నబ్బాయి అయిన ఎడిద శ్రీరామ్ని తీసేసుకున్నారు. ఎంవి రఘు సినిమాటోగ్రఫర్ తన ఛాయాగ్రహణంతో ప్రేక్షకుల మనసు దోచేట్టు తీశారు. విశ్వనాథ్ గారికి తను తీసిన సినిమాలు హిందీ నటుడు రాజ్ కపూర్ గారికి సినిమా విడుదలవ్వకముందే చూపించడం అలవాటు. ఈసారి కూడా అలాగే స్వాతిముత్యం చూపించారు. సినిమా చూశాక రాజ్ కపూర్ గారేమన్నారో తెలుసా, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్ అని. ఈ సినిమాలో ఎంతో నిజాయితీ ఉంది అని అన్నారు. నిజంగా నిజమే కదా. ఎంత నిజాయితీ ఉండకపోతే క్లైమాక్స్ సీన్లో లలిత తులసికోట దగ్గర తుదిశ్వాస విడిచే సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూ సంగీత దర్శకులు ఇళయరాజా గారు ఏడ్చేశారట. ఇంత టచ్చింగ్గా ఉంది, నేను నా ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నారట మైస్ట్రో ఇళయరాజా.
1: ఇప్పుడెందుకు పట్టుకో
2: వెళ్ళే ముందు ఆ తులసి సమక్షంలో నీ ఒళ్ళో కళ్ళు మూస్తే జన్మ జన్మలకి నీరు నా పసుపు కుంకుమలు నాతోనే ఉంటాయట.
1: ఇప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? కాదు, ఒక రెండు నెలలు ఉండకూడదు.
2: ఎందుకు?
1: ముక్కోటి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వస్తుంది, అప్పుడైతే సరాసరి స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. అందుకే
0: విశ్వనాథ్ గారు స్వయంగా ఒప్పుకున్నారు స్వాతిముత్యం చిత్రం తన కెరీర్లో ఒక మైలురాయి అని. భారతీయులు ఆ మాటకొస్తే ప్రపంచ సినిమా అంతా హాలీవుడ్ సినిమా వైపే చూస్తాము. అలాంటి హాలీవుడే స్వయంగా స్వాతిముత్యం స్టోరీలైన్తో ఫారెస్ట్ గ్రంప్ అనే సినిమా తీయడం జరిగింది. సాహో సార్వభౌమ, దర్శక మేలిముత్యమా, ఏంటి నీ ప్రతిభ, ఏంటి నీ విజన్? మాకిచ్చింది నువ్వు స్వాతిముత్యం కాదు, ఆణిముత్యం అనొచ్చు.
3: చిన్నారి పొన్నారి కిట్టయ్యా.

రికార్డ్స్ అన్నీ తిరగరాసిన స్వాతిముత్యం సినిమా వంద రోజుల ఫంక్షన్ ఒక బహిరంగ కళావేదికలో జరగాల్సింది. వాన పడడంతో హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన ఒక థియేటర్లో జరిపారు. కళారాధకులు, నటులు, సినిమా ఇష్టులు అందరి సమక్షంలో ఘనంగా ఈ వేడుక జరిగింది. తొలి షాట్ మీ అందరికీ గుర్తుందా? వృద్ధుడైన కమల్ హాసన్ ఇంటి ముందర ముగ్గు చూసి పక్కింట్లో ఉన్న ముగ్గు మీద పెట్టిన రెండు గొబ్బెమ్మలు తీసుకొచ్చి తన ఇంట్లో ముగ్గుపైన పెడతాడు. ఒక తల్లి గొబ్బెమ్మ, ఒక పిల్ల గొబ్బెమ్మని పెట్టాక కుక్కలు అరుస్తాయి. తనదైన మేనరిజంతో ఆ చెయ్యిని విదిలించేస్తాడు. ఈ గొబ్బెమ్మల్ని కనుక మనం కథకు అన్వయిస్తే, రాధికను, ఒక వితంతును ఆమె కొడుకుతో సహా పెళ్లి చేసుకుని తన జీవితంలోకి తీసుకువస్తే సమాజం కుక్కల్లా అరుస్తాయని కథ చెప్పకనే ఫస్ట్ షాట్లో చెప్పారని అర్థమవుతుంది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం, అలాగే ఉత్తమ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నారు. భారతదేశం నుంచి బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్గా ఆస్కర్కు ఎంపికైన తొలి ఏకైక తెలుగు చిత్రం స్వాతిముత్యం. 1986 సినిమా గురించి ఇప్పటికీ దాదాపు 4 దశాబ్దాల తర్వాత మనం మళ్లీ గుర్తు చేసుకుంటున్నాం. అసలు మర్చిపోతే కదా అంటారా? ముమ్మటికి నిజం. ఇది మనసున్న మహారాజు శివయ్య కథ. మరో విశేషమేంటో తెలుసా? ఈ కొసమెరుపుగా మీకు ఈ విశేషం చెప్పకపోతే ఎలా? సినిమాకు శివయ్య అనే టైటిల్ పెట్టమని చాలామంది విశ్వనాథ్ గారికి చెప్పారట. కాని దర్శకుడి విజన్ ఒక్కసారి ఊహించుకోండి, స్వాతిముత్యమనే పెట్టాలి అని చెప్పి అన్నారట. ఎందుకంటే శివయ్య ఒక అనర్ఘరత్నం. స్వాతిముత్యం హిందీలో, కన్నడలో రీమేక్ చేశారు ఈ చిత్రాన్ని, తమిళ్లో డబ్ చేశారు. స్వాతిముత్యం చిత్ర విశేషాలు ఈరోజు మనం గుర్తు చేసుకున్నాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ప్రసారమయ్యింది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరింతవరకు గుర్తుకొస్తున్నాయిలో స్వాతిముత్యం చిత్ర సమీక్ష, ఆ చిత్ర విశేషాలు విన్నారు. స్వాతిముత్యం ఒక క్లాసిక్. ఈరోజు వినిపించడంలో ఒక విశేషం ఉంది చెప్తాను అన్నాను కదా, అదేంటంటే ఈ సంవత్సరం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న మేలిముత్యం, స్వాతిముత్యం. ఆ చిత్ర విశేషాలు మనందరి కోసం అందించారు రేడియో సఖి అనుపమ వివిధ భారతి వేదికగా.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
4: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
3: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
4: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 45 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. వైద్యో నారాయణో హరిహి, వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. మన తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. ప్రతి సంవత్సరం మే 29న ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం అంటే వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే జరుపుకుంటున్నాం ప్రపంచమంతటా. మరి ఈ రోజున ఎందరికో ఆరోగ్యదాతగా, స్ఫూర్తిదాతగా భారతదేశం గర్వించే ఒక అత్యున్నత వైద్యుల గురించి కొన్ని విశేషాలు ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వారి గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంది, కానీ కొన్ని విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుందాం. స్వచ్ఛమైన తెల్లకోటు, చెరగని చిరునవ్వు, మొక్కవోని నిబ్బరం, అలుపెరగని అంకితభావం, విసుగు ఎరగని వృత్తిపై ప్రేమ, ఇవి వారి సహజ ఆభరణాలు. భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో సత్కరింపబడిన మన తెలుగు తేజం డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు, వారి గురించి ఈనాటి మన చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. పద్మవిభూషణ్ డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. వైద్యుల కుటుంబంలో పుట్టిన నాగేశ్వరరెడ్డి గారు వారి తాతగారు నాన్నగారు బాటలోనే సాగుతూ వైద్య వృత్తిని చేపట్టారు. ఆయన కుటుంబంలో మూడవ తరం వైద్యులు వారు. చదువు తర్వాత ప్రజలకు సేవ చేయడానికి, అందరికీ నాణ్యత గల ఆరోగ్యం అందించాలి అనే లక్ష్యంతో ప్రారంభించిన వేసిన ఒక చిన్న అడుగు అదే 1994 హైదరాబాద్లో దాదాపు 32 క్రితం ఒక చిన్న పాలిక్లినిక్గా మొదలై నేడు భారతదేశంలో అగ్రగామిగా సేవలందిస్తోంది ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. వరల్డ్ ఎండోస్కోపీ సొసైటీ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా గుర్తింపు పొందిన ఏకైక భారతీయ ఆసుపత్రిగా పేరు తెచ్చుకుంది ఈ ఏఐజీ. ఉన్నత వైద్య సేవలు అందిస్తూ అంకితభావం కలిగిన వైద్యుల బృందానికి నేతృత్వం వహిస్తూ ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్నారు నాగేశ్వరరెడ్డి గారు.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

చింతకాయల రవి ఈ చిత్రం నుండి. విజయప్రకాష్ హన్సిక ఆలపించిన పాట విన్నారు. సంగీతం విశాల్ శేఖర్, రచన చంద్రబోస్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:21 దాటి 30 సెకండ్లు. ఈరోజు పద్మవిభూషణ్ డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం మన చైతన్య స్ఫూర్తులు. జీర్ణకోశ సంబంధిత వ్యాధుల పరిశోధనల కోసం అత్యుత్తమ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం అంతేకాకుండా

రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో వారు చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగాను ఎన్నో పురస్కారాలు సత్కారాలు అందుకున్నారు నాగేశ్వరరెడ్డి గారు. భారతదేశం నుండి పద్మవిభూషణ్తో పాటు అంతర్జాతీయంగా ఎండోస్కోపీ రంగంలో నోబెల్ బహుమతిగా చెప్పే మాస్టర్ ఎండోస్కోపిస్ట్, అంతేకాదండి మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ, ఈ పురస్కారాల్ని అందుకున్న తొలి భారతీయుడు.

వరల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ ఈ పురస్కారాల్ని అందుకున్న తొలి భారతీయుడు డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు. మొబైల్ ఎండోస్కోపీ యూనిట్స్ ఎన్నో స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో చైతన్యాన్ని నింపుతున్నారు నాగేశ్వరరెడ్డి గారు. వారి సంస్థ నుండి ఇంకొక గొప్ప విషయం చేస్తున్నారు నాగేశ్వరరెడ్డి గారు. అదేంటో తెలుసా? 20% మంది రోగులకు ఉచిత వైద్య సంరక్షణను అందిస్తున్నారు ఏఐజీ ద్వారా. గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో విశేష సేవలతో పాటు ఎన్నో నూతన ఆవిష్కరణలకు నాంది పలికారు నాగేశ్వరరెడ్డి గారు. అందుకే వారిని సవనీయంగా సగౌరవంగా పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించారు భారతదేశ ప్రభుత్వం వారు.

వర్షం చిత్రం నుండి సుమంగళి సాగర్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నాగేశ్వరరెడ్డి గారు ప్రోత్సహించే ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళా సాధికారత. వారి సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో 56% మంది మహిళలేనట. ఎంత గొప్ప విషయం! వైద్యరంగంలో మహిళల వృద్ధిని చురుగ్గా ప్రోత్సహిస్తారు నాగేశ్వరరెడ్డి గారు. నిజమైన పురోగతికి మహిళలను గౌరవించడం, సరి అయిన అవకాశాలు కల్పించడం ఎంతో ముఖ్యమంటారు. ఆ విషయాన్నే నలుగురికి తెలియజేస్తారు నాగేశ్వరరెడ్డి గారు. ఆయన ఒక విషయం చెప్తారు, మనం చేసే పని ద్వారా జీవనోపాధి పొందుతాం, కానీ మనం ఇచ్చేదాని ద్వారా జీవితాన్ని సంపాదిస్తామంటున్నారు నాగేశ్వరరెడ్డి గారు. ఇవ్వడం వల్ల ఎంత సంతృప్తి కలుగుతుంది, ఆ విషయాన్నే పదే పదే నలుగురికి చెప్తారు ఆయన. చెప్పి ఊరుకోరు, నలుగురిని చైతన్యపరుస్తారు. ఆయన పాటించే ఒక పాలసీ ఉంది, ఇదే అందరినీ పాటించమని కూడా చెప్తున్నారు, సలహా ఇస్తున్నారు. అదేంటో తెలుసా? హ్యుమానిటీ, ఆనెస్టీ, హార్డ్వర్క్, మానవత్వం, నిజాయితీ, కృషి. తాను నిత్య జీవితంలో అనుసరించేవి ఇవే అని చెబుతున్నారు ఈ ఆరోగ్య ప్రదాత.

ఊపిరి చిత్రం నుండి ఆ అందమైన పాట విన్నారు. పాడినవారు కార్తీక్, సంగీతం అందించారు గోపిసుందర్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. మరి మన దేశ యువత కూడా ఆనెస్టీ, హ్యుమానిటీ, హార్డ్వర్క్ ఈ మూడు పాటిస్తూ తమ జీవితంలో అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకోవాలంటున్నారు పద్మవిభూషణ్ నాగేశ్వరరెడ్డి గారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ల సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని బెల్తంగడిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి కేరళను సందర్శించి కొట్టాయంలో దీపిక మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు.

0: హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన బీఎస్ఎఫ్ చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి బోర్డర్ ఔట్పోస్ట్ G7ను ప్రారంభించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత భుజ్లో సరిహద్దు సంబంధిత అంశాలపై ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహిస్తారు. 6 నెలల వ్యవధిలో అమిత్ షా కచ్ ప్రాంతంలో పర్యటించడం ఇది 2వ సారి. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ జాతీయ స్థాయి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు భుజ్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న గాంధీనగర్లో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ అమిత్ షా కృత్రిమ జనాభా మార్పుల నివారణకు అవసరమైన చర్యలపై కమిటీ చర్చిస్తుందని, ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావలేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ ఏడాదిలోపు తన నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుణ్ణి గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
1: भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: సరిహద్దు కంచె నిర్మాణం పనుల కోసం 600 హెక్టార్ల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అందజేసినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని హోంమంత్రి అభినందించారు. మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యుమిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వస్తోంది. మింగాన్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యకులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యుమిన్ ఆంగ్ బోధ్గయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఘర్షణలు, అభద్రతాభావం, ప్రజల వలసలు, ఆహార కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగో రాజధాని కిన్షాసా విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం టెడ్రోస్ విలేకరులతో మాట్లాడుతూ బాధితులు ఒంటరిగా లేరని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో వారికి మద్దతుగా WHO సిద్దంగా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తూర్పు ఇటూరీ ప్రావిన్స్ రాజధాని బునియాలో WHO బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, తాము అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కాంగో తూర్పు ప్రావిన్స్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు 1000 కంటే ఎక్కువ అనుమానిత కేసులు, 238 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించగా, ఆ తర్వాత ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని ఖండాంతర ప్రజారోగ్య భద్రత అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఉపరాష్టపతి కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, చరణ్ సింగ్ పూర్తి జీవితం దేశంలోని రైతులు, కార్మికులు, గ్రామాల అభ్యున్నతికే అంకితమైందని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ,

సింగ్ స్వాతంత్ర సమరం నుండి అత్యవసర పరిస్థితి కాలం వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడడంలో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ల కింద పనిచేస్తున్న ధైర్యవంతులైన మహిళలు పురుషుల అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన వాతావరణాల్లో కూడా వారి అంకితభావం ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి కోసం పెట్టుబడి పెట్టండి అనే సందేశాన్ని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో కురిసే నైరుతి రుతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు న్యూఢిల్లీలో 2026 రుతుపవనాల సీజన్కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్ ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని, అలాగే మధ్య దక్షిణ ద్వీపకల్పం వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉండవచ్చని పేర్కొన్నారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాల, క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers to AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcin.co.in and take the first step toward the blue.
2: Music and masti. Filmy news to paatu manalni updated ga unchadaniki boledanta gupshup. WhatsApp requests, song dedications, inka ennenno. Only on Vivid Bharati Akashwani Telugu. Prapanchamanta vinochu. Ela antara? Simple. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ప్రతిరోజు ఈ ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఆరోగ్యంగా ఫిట్గా ఉండడం గురించి కొన్ని చిట్కాలు విశేషాలు చెప్పుకుంటున్నాం. మన తోటి ఆర్జేలందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు నేను ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నానో, మనం మాట్లాడుకోబోతున్నామో అని ఎదురు చూస్తున్నారా? ఈరోజు వైద్యులు సూచిస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ సూపర్ ఫుడ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈట్ ఫిట్ కార్యక్రమంలో.

ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారాలే తినక్కర్లేదంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు కూడా. అందులో మరి అలాంటి ఆహారాలని, రెండు ఆహారాలని మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మొదటిది గుర్తుపట్టడానికి మీకు కొన్ని క్లూస్ ఇస్తాను, గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. గుర్తుపడితే నాకు ఒక వాట్సాప్ సందేశం పంపించండి. అదేంటంటే, అత్యంత చవకగా దొరికే ప్రోటీన్ ఇది. బాదం పప్పుకి బదులుగా వాడతారు, బాదం పప్పుకి బ్రదర్ అని చెప్పొచ్చేమో, బాదం పప్పుకి బదులుగా వాడే ఆ ప్రోటీన్ ఏంటో, ఆ సూపర్ ఫుడ్ ఏంటో మీకు తెలిస్తే నాకు 0402324085252 ఈ నంబర్కి సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మిథున చిత్రం నుండి గమ్మత్తైన పాట విన్నారు కదా. ఎంతమంది ఈ పాట విన్న వెంటనే నోట్లో నీళ్లూరి ఆ అది చేసుకొని తినాలి అనే ఊహ మీకు కలిగింది చెప్పండి. తనికెళ్ళ భరణి గారు స్వీయ రచనలో వారి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది మిథునం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వప్న ఆలపించిన ఈ పాట వీణాపాణి గారు సంగీతం అందించారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి శ్రోతలు ఎంత బాగా స్పందిస్తున్నారంటే ఈట్ ఫిట్ కార్యక్రమంలో మీరిది గుర్తుపట్టగలరా అని అడిగాను. మేము ఎందుకు గుర్తుపట్టలేము అంటూ బోలెడన్ని సందేశాలు పంపించారు. బాదం పప్పుకి బ్రదర్లా చెప్పే, అంటే బాదం పప్పుకి బదులుగా వాడే ఒక సూపర్ ఫుడ్ ప్రోటీన్ ఏంటి అని అడిగితే కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు. కర్రా సరస్వతి గారు మనకి రామశంకర్ నగర్ రమాశంకర్ నగర్ నుండి సందేశం పంపించారు. అలాగే

0: యజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా హేమలత గారు మనకి చౌటుప్పల్ నుండి కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించారు. అలాగే డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి ఇదిగో ఇదే నా సమాధానం అంటూ మనకి సందేశం పంపించారు. వీరందరూ గెస్ట్ చేసిన ఆ సూపర్ ఫుడ్ ఏమై ఉంటుంది? మీరు కూడా గెస్ట్ చేస్తే, మీరు కూడా గుర్తుపడితే సందేశం పంపించండి. ఈ కమర్షియల్ తర్వాత మాట్లాడుకుందాం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 12:48 దాటి 6 సెకండ్లు. అలాగే మనకి వరంగల్ దయానంద్ కాలనీ నుండి కూడా పుట్టా చంద్రమోహన్ శోభారాణి గారు సరిగ్గా గుర్తించి పంపించారు. ఎస్, బాదాం పప్పుకి బదులుగా వాడే సూపర్ ఫుడ్ అయిన హై ప్రోటీన్ కలది వేరుశెనగ గుళ్ళు. వేరుశెనగ పప్పులు, పల్లీలు మనందరికీ ఎంత ఇష్టం కదా. చిన్నతనం నుండి అందరికీ ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి ఈ పల్లీలతో. అయితే వేరుశెనగలు, దీనిలో ఉండే ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలంగా చెప్తున్నారు వైద్యులు. రోజు కొద్దిగా వేరుశెనగలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుందంటున్నారు. అంతేకాదు, బాదం పప్పుకి బదులుగా చెప్పబడే ఈ వేరుశెనగకాయలంటే దాదాపు మనందరికీ ఇష్టమే. చిన్నతనంలో స్కూల్ రోజుల నుండి ట్రైన్లో ప్రయాణం చేస్తూ అలా పల్లీలు పల్లీలను వచ్చే దగ్గర కొనుక్కొని మాట్లాడుతూ చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ పల్లీలు తినడం, ఆ అనుభూతి ఎంత బాగుంటుంది కదా. అంతేకాదు, మరి పల్లీలు తినే తినచ్చు. పల్లీలు బెల్లంతో కలిసి చేసిన లడ్డూలు ఎవరికిష్టం ఉండో, పిల్లలైతే అత్యంత ఇష్టంగా తింటారు ఈ పల్లీల లడ్డూలు. కాకపోతే పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారంటే, తగిన మోతాదులో తింటే అన్ని పోషకాలు అందుతాయి. ఎందుకంటే పల్లీలు ఎక్కువగా తిన్నా అనర్థమే, గుండెపోటు ఉన్నవాళ్ళు లేదా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఎక్కువ పల్లీలు తిన్నా కూడా అనర్థమే అంటున్నారు. ఇక పల్లీలతో పాటు ఇంకో సూపర్ ఫుడ్ని కూడా మనం తప్పకుండా ప్రస్తావించుకోవాలి ఇక్కడ. అదేంటంటే మొలకెత్తిన శనగలు. పెసల్లో కూడా ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతో వాటిని గుండెకి ఆరోగ్యం అందించడంలో కూడా సహాయపడతాయి అంటున్నారు న్యూట్రిషనిస్ట్. మరి పల్లీలని ఊరికే ఏదో టైంపాస్ పల్లీలని పక్కన పడేయకుండా తప్పకుండా మోతాదులో రోజూ కాస్త కాస్త తినండి, పిల్లలకి పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
3: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
4: ఉదయతార.
3: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
4: ఈ అభ్యుదయతార.
3: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
4: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
4: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
3: FM 102.8 MHz పై
4: మీట్ ద స్టార్.

నిన్ను కోరి చిత్రం నుండి కార్తీక్ చిన్మయ్య ఆలపించిన ఆ సూపర్ మెలడీ విన్నారు. సంగీతం గోపీసుందర్, రచన రామజోగయ్య శాస్త్రి. చాలా సందేశాలు వస్తున్నాయి మనకి, ఈట్ ఫిట్ కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు చాలామంది శ్రోతలు. ఆరోగ్యకరమైన ఆహారం ఆయుష్ని పెంచుతూ శరీరాన్ని తేలికమయం చేస్తుంది. కనుక అందరూ పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకొని సంపూర్ణ ఆరోగ్య భాగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ అద్భుతమైన సందేశం పంపించారు నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి చక్కటి విషయాలు అందిస్తున్నారు, ఈట్ ఫిట్ కార్యక్రమం మాకెంత నచ్చుతోంది అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ మీ సందేశాలకు. మరి ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరొక సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా మీరే గుర్తుపట్టాలి. చిన్న క్లూ ఇస్తాను, గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. అది ఏంటంటే అతి చవకగా మన ఇంట్లోనే పెంచుకునే, రోజు పప్పులలో తినే ఎన్నో పోషక విలువలున్న ఆహారం ఇది. మరి ఆ పప్పులలో తినే, రోజు పప్పులో వేసుకునే మరి ఆ పోషక విలువలున్న ఆహారం ఏంటో గుర్తుపట్టి నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. కంత్రి సినిమా నుండి హేమచంద్ర సునీత ఆలపించిన ఆ పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రచన వేటూరు సుందరామూర్తి గారు. ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరి మీరు ఇది గుర్తుపట్టండి అని అడిగాను కదా, చాలామంది శ్రోతలు సరిగ్గానే పంపించారు. నేనేం అడిగానంటే, అతి చవకగా మన ఇంట్లోనే పెంచుకుంటూ రోజు పప్పుల్లో వేసుకునే ఎన్నో పోషక విలువలున్న ఆహారం ఏంటి గుర్తుపట్టండి అన్నాను. ఎంతోమంది సందేశాలు పంపించారు. వరంగల్ కాశీబుగ్గు నుండి దాసి రామచంద్రం గారు, అలాగే డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే రవి భీమ్గల్ నుండి పంపించారు, జ్యోతి హనుమకొండ నుండి, ఇంకా రాము బల్కంపేట నుండి సరిగ్గా గెస్ట్ చేసి పంపించారు. అలాగే సుశీల్ శ్రవంతి గారు కూడా గెస్ట్ చేసి మనకి సరిగ్గా పంపించారు. వీరందరూ దివాకర్ ఉమ్మడి నుండి కూడా మనకి సందేశం పంపించారు. వీరందరూ ఏమంటున్నారు తెలుసా, కరివేపాకు, కొత్తిమీర, ఆకుకూరలు ఇవి కూడా ఆహారంలో జత చేసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు. అది కూడా మరి సూపర్ ఫుడ్డే కదా, దాని గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. ఎంత హాయిగా ఉంది కదా పాట. అంతకుముందు ఆ తర్వాత చిత్రం నుండి కళ్యాణ్ కోడూరి స్వీయ సంగీత దర్శకత్వంలో సునీతతో కలిసి ఆలపించిన ఆ పాట, రచన అనంత్ శ్రీరామ్. మరి రెండవ సూపర్ ఫుడ్ని గుర్తుపట్టేశారు శ్రోతలందరూ. అతి చవకగా ఎన్నో పోషక విలువలున్న సూపర్ ఫుడ్ ఆకుకూరలు. పాలకూర, తోటకూర, చుక్కకూర, మెంతికూర, కరివేపాకు, కొత్తిమీర, ఇలా ఏదైనా సరే హరితంగా ఉంటే చాలు. గ్రీన్ గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయంటున్నారు వైద్యులు. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది ఆపద్బాంధవనే చెప్పాలి, ఎందుకంటే ఎంతో మేలు చేస్తుంది అలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళకి. రోజు కొద్దిగా ఆకుకూరలు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది, రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీని కూడా పెంపొందిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, చవకగా సులభంగా లభిస్తాయి ఆకుకూరలు. పొద్దున లేస్తే మన స్నేహితులు ఆకుకూరలు అమ్ముతూ మనకెదురు

పెడుతూనే ఉంటారు. వారు అలా లోకల్గా పండించిన ఆకుకూరలు తెచ్చి మన ఇంటి ముందు అమ్ముతుంటే తప్పకుండా వారికి సహాయాన్ని అందిస్తాం, సహాయాన్ని అందిద్దాము. అలాగే మనం ఆరోగ్యంగా ఉండడానికి వారు ఎంతో సహకరిస్తున్నారు, వారికి ఎన్నో అభినందనలు కూడా తెలియజేయచ్చు. ఏమంటారు? మరి ఇలాగా ఎన్నో చెప్పుకోవచ్చు. రోజు ఇలా చవకగా దొరికే ఆహారాలన్నీ నెగ్లెక్ట్ చేయకుండా మన చుట్టూ ఉన్న సూపర్ ఫుడ్స్ని సమతుల్యంగా రోజువారీ ఆహారంలో తీసుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండొచ్చు. ఏమంటారు? మరి మీకు ఎలా అనిపించిందో నాకు సందేశం పంపించండి.

ఏవైనా తినచ్చు, మన మనసుకు నచ్చినవి. కాకపోతే మితంగా తింటే అన్నీ మంచివే. ఇదొక్కటే సూత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చింతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. రాష్టంలో యాసంగి సీజన్కు సంబంధించి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెలా మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. వచ్చే 3 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చింతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు కొమరంభీం జన్మస్థలమైన రౌటసంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ పాల్గొంటారు. వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేస్తారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్లోని గాంధీభవన్లో సమావేశమవుతుంది. రాష్టంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు ఎస్ఐఆర్ అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఎస్ఎస్సీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి

0: నటరాజన్తో పాటు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు మంత్రులు ఈ భేటీలో పాల్గొంటారు. రాబోయే 5 ఏళ్లలో కాజీపేటలో ఉన్న రైల్వే తయారీ యూనిట్లో 200 ఇంటర్ సిటీ రైళ్లు తయారు కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్దికి నిరంతర సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శబరీష్ పోలీసులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా మరీపేడ హైవేపై స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును నిన్న రాత్రి ఎస్పీ తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని, డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి, పశువుల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని, పట్టుబడిన వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని కూడా శబరీష్ సూచించారు. రాష్టంలో యాసంగి సీజన్కు సంబంధించి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు సుమారు 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్కు అవసరమైన 24 కోట్ల గన్నీ సంచులను కొనుగోలు కేంద్రాల వద్ద సిద్దంగా ఉంచినట్లు తెలియజేశారు.
1: సివిల్ సప్లైస్ మంత్రిగా రాష్ట్రంలో బరి రైతులకి మాట్లాడుతున్నాం. ఈ యాసంగి పంటకి 75 లక్షల మెట్రిక్ టన్లు బరి ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ముందుకు పోతున్నాము. ఈ రోజు వరకు రాష్ట్రంలో 8.5 లక్షల రైతులకి 10,500 కోట్ల రూపాయలు వరి కొనుగోలు ఇవ్వడం జరుగుతుంది.
0: జూన్ 4వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో 3వ తేదీలోగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేయాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా ఖమ్మం జిల్లాలో కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండి గ్రామాన్ని, ఎర్రుపాల మండలంలోని రాజుపాలెం గ్రామాన్ని సౌర ఆదర్శ గ్రామాలుగా సిద్దం చేస్తున్నారు. ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశారు. ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలాగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పథకం వల్ల పొందుతున్న ప్రయోజనాల గురించి లబ్దిదారు చౌడవరపు కిషోర్ గుప్తా ఆకాశవాణికి వివరించారు.
2: ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సోలార్ నేను పెట్టుకోవడం జరిగింది. కరెంటు బిల్లు మినిమం 2,000-3,000 వచ్చే వాళ్ళకి ఒక 3 కేవీ పెట్టుకుంటే కరెంటు బిల్లు రాదు. నెలకి 450 యూనిట్లు ప్రొడ్యూస్ కావడం వల్ల యూనిట్ కి 3 రూపాయల చొప్పున గవర్నమెంట్ నుంచే మనకి రిటర్న్ అమౌంట్ రావడం జరుగుతుంది. సోలార్ పెట్టుకుంటేనే ఇంటి పర్మిషన్ గానీ ఇస్తే అంటే మాత్రం అందరు పెట్టుకుంటారు. చాలా మందికి అవగాహన లేక ఇది పెట్టుకోవట్లేదు.
0: నాగార్జునసాగర్ జలాశయాన్ని గోదావరి నది నిర్వహణ బోర్డు చైర్మన్ పద్మా దోర్జే గంబా నిన్న సందర్శించారు. ప్రధాన డ్యాం, కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్, ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్వహణ, నీటి నిల్వలు తదితర అంశాలపై అధికారులు చైర్మన్కు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెలా మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల్ జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి ఈ రోజు విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన జరిగిన జేసీ సెట్ పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరు కాగా, మొదటి విడతలో 18,401 మంది సీట్లు సాధించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న 229 గురుకుల కాలేజీల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులు జూన్ 7వ తేదీలోపు సంబంధిత కాలేజీల్లో చేరాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని లక్ష్మణ్ చెప్పారు. టీజీఈసెట్ పరీక్ష ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం విడుదలవుతాయి. పాలిటెక్నిక్, బీఎస్సీ విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ 2వ ఏడాదిలో చేరేందుకు ఈ నెల 15వ తేదీన ఈసెట్ నిర్వహించారు. ఫలితాలను ఈసెట్ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్ కోర్సుల్లో చేరేందుకు పీజీఈసెట్ ఆన్లైన్ పరీక్షలు వేళ ప్రారంభమయ్యాయి. జూన్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరుగుతాయని అంచనా వేస్తారు.

0: పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తడిసిన ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో నిన్నటి వరకు 2,33,758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని గరిమా అగర్వాల్ వెల్లడించారు.
1: మనకి ప్రొక్యూర్మెంట్ దాదాపు దగ్గరికి వచ్చింది. దాదాపు 80% దీంతో పాటు 2,33,000 మెట్రిక్ టన్ మనము ప్రొక్యూర్ చేయగలిగాము. ఈసారి ఈ సీజన్ మనకి హిస్టారికలీ హై అరైవల్ ఉంది, ప్యాడీ అరైవల్. అండ్ ఇప్పటి వరకు హిస్టారికలీ హై ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది.
0: కామారెడ్డి జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజకు సరైన మద్దతు ధర అందేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసినప్పటికీ కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన గురి కావద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక అలర్ట్ వ్యవస్థను సిద్దం చేసిందని ఆయన వివరించారు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రైతులకు చెల్లింపులు, మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ రామంతపూర్కు చెందిన ఉపాధ్యాయుని రామగీత రేడియోతో తనకున్న అనుబంధం గురించి తెలియజేస్తున్నారు.
2: ఆ రోజుల్లో రేడియో అనేది కేవలం ఒక వినోద సాధనం మాత్రమే కాదు, అది ప్రతి ఇంటి సభ్యుడులా ఉండేది. సంస్కృత వార్తలు, ప్రాంతీయ వార్తలు, వివిధ భారతి కార్యక్రమాలు, భక్తి గీతాలు, నాటికలు, లలిత గీతాలు, రైతు కార్యక్రమాలు, ఇలా ఎన్నో రకాల ప్రసారాలతో రేడియో ప్రతి వర్గానికి చేరువైంది.
0: నల్గొండ జిల్లాలో ప్రతి నెల చివరి శనివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా సంక్షేమ అధికారి కెవి కృష్ణవేణి ఈ విషయం తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అందే విధంగా కృషి చేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ చెప్పారు. ఆదివాసీ గ్రామమైన దొరవారి తిమాపురం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. విశేషాలు మరొకసారి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. రాష్టంలో యాసంగి సీజన్ కు సంబంధించి ఇంతవరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెల మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 31 సెకండ్లు. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇందాకలా కాస్త వాట్సాప్ ఇబ్బంది పెట్టడంతో శ్రోతల సందేశాలు నేను చదవలేకపోయాను, కానీ ఈట్ఫిట్లో చాలా మంది శ్రోతలు స్పందించారు. మీకు అనేకానేక ధన్యవాదాలు. మీ సందేశాలన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. మరి అదే జోరుతో ఈనాటి మన షో టైంని కూడా ప్రారంభించేసుకుందాం. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి అనుకుంటున్నారా? ఏమీ లేదు, నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానం మీ పేరు 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించడమే. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఎన్నో మంచి మంచి ప్రశ్నలు ఈరోజు కూడా మనందరి కోసం మన ఇష్టమైన కార్యక్రమం షో టైంలో వెయిట్ చేస్తున్నాయి. మరి ప్రారంభించేసుకుందామా?
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఎస్, షో టైంలో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. ఎప్పటిలాగే సినిమాకు సంబంధించిన ప్రశ్న ఇది. ఒక ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రముఖ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు.

జయంతి. వారికి మన ఆల్ ఇండియా రేడియోతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. మరి వారికి సంబంధించి ఈ ప్రశ్నతో మన షో టైంని ప్రారంభించుకుంటున్నాం. ప్రశ్న ఏంటంటే, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు జంధ్యాల గారి ఒక సినిమాకి తొలిసారిగా మొత్తం అన్ని పాటలు రాశారు. జంధ్యాల గారి ఒక సినిమాకి శ్రీకాంత్ శర్మ గారు అన్ని పాటలు రాశారు. అది ఏ సినిమా? మీకు సినిమా పేరు తెలిస్తే మీ తెలిసిన సమాధానం మీ పేరు 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఐపీఎస్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రం ఆలపించారు. సంగీతం మాస్టర్ ఇళయరాజా, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. షో టైంలో అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు జంజాల గారి ఒక సినిమాకి తొలిసారిగా మొత్తం అన్ని పాటలు రాశారు, అది ఏ సినిమా అన్నాను. కొంతమంది శ్రోతలు తడబట్టారు, కానీ తర్వాత గూగుల్ తల్లి సహాయం తీసుకున్నారేమో నాకు తెలియదు, కానీ చాలామంది సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటంటే నెలవంక. 1983 విడుదలైంది నెలవంక చిత్రం. రమేష్ నాయుడు గారు సంగీతం అందించిన ఈ సినిమాకి ఎన్నో జాతీయ పురస్కారాలు వస్తాయని ఊహించారు, కానీ ఒక తప్పిదం వల్ల ఆ సినిమాకి జాతీయ పురస్కారం అందుకోలేకపోయారు. అదేంటంటే, ఆ సినిమా ప్రింట్ మిస్ అవడంతో ఆ పురస్కారాలకి పంపించలేకపోయారన్నమాట. కానీ పాటలన్నీ చాలా బాగుంటాయి, అంతే అత్యద్భుతంగా రచన చేశారు శ్రీకాంత్ శర్మ గారు. ఏది మతం ఏది హితం అనే పాట ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఇక సరైన సమాధానాలు నాకు తొందరగా వచ్చిన వాళ్ల పేర్లు, పానుకంటి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు బీహెచ్ఎల్ హైదరాబాద్ నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, భోగ మార్కండే అనిత భూదాన్ పోచంపల్లి, పున్నా వెంకటేశం హేమలత నెమ్మాని గ్రామం నుండి, అప్పలరాజు గారు పెడన్ నుండి, మధుకర్ నందిపేట నుండి, లక్ష్మీనారాయణ గారు రమ్మన్కుర్తి నుండి, దస్తగిరి సంధ్య కడప నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, మేర సాయిలు నిర్మల్ నుండి, గజ్వేల్ నుండి, సేర్ల వెంకటేష్ పాలెంపోలే గారు రాళ్లగడ్డ నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, అలాగే చాలామంది సరైన సమాధానాలు మనకు పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి సరైన సమాధానం, అలాగే చిలుక నారాయణ యమున జానకంపేట నుండి పంపించారు, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి పంపించారు, అలాగే వేదవతి గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుండి పంపించారు. ఇది తొందరగా మనకు వచ్చిన సమాధానాలు. ఏం పర్వాలేదు, మీరు అలా సమాధానాలు పంపిస్తూ ఉండండి. షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్, ఏమంటారు? మరి షో టైంలో రెండవ ప్రశ్న సిద్ధంగా ఉంది, మీరు సిద్ధమేనా?

నిజంగానే ఏం మహత్యమో ఇలా ప్రశ్న ఇది అని అడిగాను, మీరు సమాధానాలు అలా అలా పంపించేశారు. షో టైం కార్యక్రమం వింటున్నారు. ముందుగా విన్న ఆ పాట సూర్య.

షో టైంలో రెండవ ప్రశ్న. ఇది జనరల్ నాలెడ్జ్, మన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఈ రోజుకి ఒక విశిష్టత ఉంది. ఎన్నో విశిష్టతలు ఉంటాయి ప్రతిరోజు, కానీ తప్పకుండా అవి మనం గుర్తు చేసుకోవడం వల్ల మనకి ఇన్ఫర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, మనకి ఎంతో సమాచారం కూడా తెలుస్తుంది మన ఆకాశవాణి వివిధ భారతి ద్వారా. మరి ఈరోజు వరల్డ్ మౌంట్ ఎవరెస్ట్ డేని జరుపుకుంటున్నాం ప్రపంచమంతా. దీనికి సంబంధించి ఈ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇటీవల అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి తన రికార్డ్ని తనే బ్రేక్ చేసుకున్న వ్యక్తి పేరు ఏంటి? ప్రశ్న మరొకసారి. ఇటీవలే అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి రికార్డ్ నెలకొల్పిన వ్యక్తి తన రికార్డ్ని తనే బ్రేక్ చేసుకున్నారు. మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బంగారు బుల్లోడు చిత్రం నుండి హుషారైన పాట విన్నారు. సంగీతం రాజ్ కోటి, రచన భువనచంద్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆ బృందంతో కలిసి ఆలపించిన ఆ పాట. షో టైంలో రెండవ ప్రశ్నగా నేను అడిగాను, అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి రికార్డ్ తన రికార్డ్ని

అనే బ్రేక్ చేసుకున్న వ్యక్తి పేరు ఏంటి అని అందరూ సరిగ్గా పంపించారు, సరైన సమాధానాలు పంపించారు. కానీ ఇంతమంది పేర్లు నేను ఎలా చదవని చెప్పండి, నాకంత సమయం సమయాభావం కష్టమే. కానీ ప్రయత్నిస్తాను, తొందరగా వచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే చదువుతాను. ముందుగా జవాబు ఏంటంటే కామీ రిటా షెర్పా. ఈయన ఎవరెస్ట్ మ్యాన్గా పిలువబడే కామీ రిటా షెర్పా 32 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఇటీవల చాలా రీసెంట్గా 2026 సంవత్సరం మే 17న తన రికార్డును తనే బద్దలు కొట్టుకున్నారు. మరి ఇంతకుముందు శక్తిశైలిలో మనం మౌంటైన్ క్వీన్గా కూడా మౌంటైన్ క్వీన్ అని పిలువబడే లక్పా షెర్పా వారి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆవిడ ఎక్కువసార్లు మహిళగా ఆవిడ ఎక్కువసార్లు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 11 సార్లు అధిరోహించారు. ఇతన్నమాట ఎక్కువసార్లు ఎక్కిన మగ మౌంటనీర్, అలాగే మహిళా మౌంటనీర్ అన్నమాట. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళు ఎవరో చూద్దామా. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, కరా సరస్వతి రమాశంకర్ నగర్ నుండి, అనితా గజ్వేల్ నుండి, సంధ్యా అరుణ్ ఆదిలాబాద్ రామ్నగర్ నుండి, కమలా సతీష్ పెద్దాపురం నుండి, చింతా శ్రీనివాస్ చాపల్లి నుండి, నాగకుమార్ గారు హైదరాబాద్ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, పోలిపల్లి శ్రీనివాస్ గారు రాజన్న సిరిసిల్ నుండి, కళ్యాణాచారి కల్వకుర్తి, రాధ ఆర్మూర్ నుండి, మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ మరియు కుటుంబ సభ్యులు, అలాగే వెంకటేష్ నందిపేట నుండి, యలగందుల మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుండి, శ్రీనివాస్ పీజాదిగూడ నుండి, ఉపేంద్రాచారి తిప్పర్తి నుండి, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి. ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి మూడవ ప్రశ్న కూడా సిద్ధంగా ఉంది, శ్రోతలందరూ సిద్ధమేనా? ఇప్పుడే మనకి చాలా సందేశాలు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే జితేంద్ర గారు దీకంపల్లి నుండి, జాప భూమేశ్వర్ గారు వెల్లూరు నుండి సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచ్యులేషన్స్. మరి మూడవ ప్రశ్నకి శ్రోతలు సిద్ధమైపోండి.

షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:40 దాటి 30 సెకండ్లు. మరి షో టైంలో వచ్చేస్తుంది 3వ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇది జనరల్ నాలెడ్జ్ ప్రశ్న కాదు, సినిమా ప్రశ్న అంతకన్నా కాదు. ఎప్పట్లాగే ఒక జనరల్ ప్రశ్న, మనం శ్రోతలతో మాట్లాడుకునే ప్రశ్న అన్నమాట. బాల్యం అంటేనే ఎంతో అత్యద్భుతమైనది, ఎంతో ఆహ్లాదంగా ఉండేది. మరి బాల్యంలో ఏర్పడే స్నేహాలు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. టెక్నాలజీ అయితే వచ్చేసింది ఈ రోజుల్లో, సోషల్ మీడియాలో, వాట్సాప్, ఫేస్బుక్, తర్వాత ఎన్నో వచ్చాయి. అయితే సామాజిక మాధ్యమాలు మూలంగా కూడా కొన్ని పాజిటివ్ విషయాలే జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఏ మూల ఉన్న స్నేహితులు కూడా మనతో కనెక్ట్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అలాంటి మీ బాల్య స్నేహితులతో మీ స్నేహం ఎన్నాళ్ళది? అంటే మీ చిన్నప్పుడు చెడ్డీ దోస్తులతో ఇప్పటివరకు కూడా కొనసాగుతున్న మీ స్నేహం ఎన్నాళ్ళది, ఎన్నేళ్లది? మరి వారి పేరు కూడా చెప్తే నేను సంతోషిస్తాను. మరి నా బాల్య స్నేహితురాలు ఒక అమ్మాయి ఉంది. 25 సంవత్సరాలుగా మా స్నేహం నిర్విరామంగా, నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి మీ స్నేహం ఎన్నాళ్ళది? మరి మీ స్నేహితుల పేరు కూడా నాతో పంచుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎంత చెప్పుకున్నా ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. స్నేహానికి విలువ, స్నేహానికి అసలు మనం విలువ కట్టగలమా? స్నేహం కోసం చిత్రం నుండి రాజేష్ ఆలపించిన ఆ అద్భుతమైన పాట విన్నాం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మరి మీ చెడ్డి దోస్త్, మీ బాల్య స్నేహితులతో మీకు ఎంతకాలంగా స్నేహం అని అడిగితే చాలామంది స్పందించారు, శ్రోతలు చాలామంది స్పందించారు. ముందుగా భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ గారు రాస్తున్నారు, నేను స్కూల్లో జాయిన్ అయ్యాను 1984 నుండి ఇప్పటి వరకు దాదాపు 40 సంవత్సరాల నుండి మా స్నేహం కొనసాగుతోంది మేడం అంటున్నారు. మా స్నేహితుల పేర్లు దశరథ, లక్ష్మీనారాయణ. మా ముగ్గురికి గ్రూప్ ఉంది, మేము ఆ గ్రూప్లో సంభాషించుకుంటా ఉంటున్నారు. ఎంత గొప్ప విషయం కదా. అసలు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే స్నేహితులతో మనసు విప్పి మాట్లాడుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, అవునా? మరి చాలామంది సందేశాలు పంపించాను, అందరి సందేశాలు చదివే ప్రయత్నం చేస్తాను. భానుమూర్తి గారు ఆదర్శ నగర్ నుండి పంపిస్తున్నారు, 40 ఏళ్ల స్నేహం మాది. కాంచన జానకంపేట నుండి రాశారు, 13 ఏళ్ల స్నేహం నా దోస్తుతో. అమ్మన్ కుర్తు నుండి లక్ష్మీనారాయణ గారు రాస్తున్నారు, మాది కూడా చాలా కాలం, మా స్నేహంకి చాలా కాలమేనండి అంటున్నారు. అలాగే కౌటిక్ విఠల్, గత 52 సంవత్సరాలుగా మా ఫ్రెండ్స్ అంటున్నారు, వావ్, ఇప్పుడు సమాజ సేవలో ఉన్నాడు, అతడికి నా ధన్యవాదాలు తెలియజేయండి అంటున్నారు. కీర్తి రాజ్కుమార్ గారు ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి, ఎంత గొప్ప విషయం సార్, 52 సంవత్సరాల

స్నేహం అంటే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలాగే సంధ్య రాస్తున్నారు, కృష్ణవేణి గారు నాకు 26 సంవత్సరాల నుండి స్నేహం ఉంది కృష్ణవేణి గారితో అంటున్నారు. ఆదిలాబాద్ నుండి నరేష్ మరియు లత మనకి సందేశం పంపించారు. 13 ఏళ్ల స్నేహం అండి మాది అంటున్నారు. హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుండి మనకి సందేశం పంపించారు. వినయ్ 25 సంవత్సరాల క్రితం నుండి నాకు స్నేహం అంటున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ గారు మనకి సందేశం పంపించారు. అలాగే మాది 30 సంవత్సరాల స్నేహం అండి, నా మిత్రుడు పడకండి ఆంజనేయులు గారు అంటున్నారు. పోలిపల్లి శ్రీనివాస్ గారు రాజన్పేట నుండి. ఎంత అద్భుతం, ఇన్ని సంవత్సరాల నుండి ఎంతో అపురూపంగా మీరు స్నేహాన్ని రక్షించుకుంటూ వస్తున్నారు చూడండి. దానికి ముందు మీకు జేజేలు చెప్పాల్సిందే. రమేష్ అరవింద మనకి సందేశం పంపించారు. 25 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అండి మాది అంటున్నారు. బేగం బజార్ హైదరాబాద్ నుండి మనకి పంపించారు. కిరణ్మయి రాస్తున్నారు, 45 సంవత్సరాల కిరణ్మయితో 45 సంవత్సరాల స్నేహం అంటున్నారు మనకి కోటి గారు. మనకి మా జూబ్లీ హిల్స్ నుంచి సందేశం పంపించారు. అలాగే వరంగల్ కాశీబుగ్గు నుండి దాసి రామచంద్రం గారు పంపిస్తున్నారు. ఆయన ఏమంటున్నారు, మా స్నేహం చెడ్డీ నుండి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. నా స్నేహితుడి పేరు సారంగపాణి, నా పేరు రామచంద్రం. చాలా సంతోషం అండి. మరి నా ఫ్రెండ్ పేరు ఖాదర్ భాష, మేము 30 సంవత్సరాలుగా స్నేహితులు అంటున్నారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. అలాగే చింతా శ్రీనివాస్ గారు రాస్తున్నారు, రాజు నా మిత్రుడు, 21 సంవత్సరాల నుండి నేను వారి స్నేహితుడు అంటున్నారు. ఎంత గొప్ప విషయం, 5th క్లాస్ నుండి సుధాకర్ నా బెస్ట్ ఫ్రెండ్, 35 సంవత్సరాలుగా మేము స్నేహితులు అంటున్నారు. రాము గారు బల్కంపేట నుండి. అలాగే ఆయిషా రోషన్, 25 సంవత్సరాలుగా మేమందరం స్నేహితులు అంటున్నారు. అపర్ణ గారు బెంగళూరు నుండి సందేశం పంపించారు. అలాగే నా చిన్ననాటి స్నేహితురాలు పద్మ, 1970 నుండి 56 సంవత్సరాల స్నేహం మాది అంటున్నారు. రమణి గారు సికింద్రాబాద్ నుండి. ఇంకేంటి మేడం, ఇంకొక 4 సంవత్సరాల్లో మీరు మీ స్నేహానికి షష్టి పూర్తి కూడా చేసేసుకోవచ్చు. అలాగే మాకు 1972 నుండి మా స్నేహం ఉంది అంటున్నారు గంగాధర్ ఆర్మూర్ నుండి. ప్రేమ్నాథ్ కళావతి గంగాధర్ గారితో వారి స్నేహంట, ఎంత గొప్ప విషయం. అలాగే చోడవరపు రమాదేవి గీతానగర్ మనకి సందేశం పంపించారు. ప్రశ్న చాలా బాగుంది, నాకు కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాం అంటున్నారు. మరి శ్రీనివాస్, సుధాకర్, రమేష్ ముగ్గురు నా చిన్ననాటి స్నేహితులు, దాదాపు 45 సంవత్సరాల స్నేహం అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, పంపించిన వాళ్ళు మళ్ళీ పంపించకండి, నేను అందరి పేర్లు చదువుతాను ఈ పాట తర్వాత.

పెళ్లి పందిరి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మనో ఆలపించిన దోస్త్ మేరా దోస్త్ పాటు విన్నారు. చాలామంది సందేశాలు పంపిస్తున్నారు, మా చిన్ననాటి స్నేహాన్ని మరొక్కసారి వివిధ భారతి వేదికగా మాకు గుర్తు చేశారు. చాలా సంతోషం అంటూ ఎన్నో సందేశాలు వస్తున్నాయి. ఇక మన తర్వాత సందేశం వచ్చింది మా బాల్య స్నేహితుడు మా మేనమామ కొడుకు శ్రీనివాసరావు లేట్. దాదాపు 54 సంవత్సరాలుగా మా స్నేహం ఉందంటున్నారు పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుండి. అలాగే నాగనాథ్ గుప్తా గారు మనకి ఒక సందేశం పంపించారు, 62 సంవత్సరాల స్నేహం అమ్మ మాది. ఆ స్నేహితుడి పేరు అర్జున్, 3వ తరగతి నుండి నా క్లాస్మేట్. ఇప్పటికీ కూడా రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం. ఎంత గొప్ప విషయం సార్, ఇలాంటి వాళ్ళు వింటూ ఉంటే మాకెంతో ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. రాకేష్ ఫరీద్ నందిపేట నుండి మనకు సందేశం పంపించారు, ఏంటంటే నా స్నేహితుడు పేరు ఫరీద్, మేము ఎప్పుడు షో టైంలో కలిసే పాల్గొంటాము, ఇద్దరం కలిసే పేర్లు పంపిస్తాం, అది సంగతి. అందుకే రాకేష్ ఫరీద్ నందిపేట నుండి వీళ్ళ స్నేహానికి 16 ఏళ్ళుట, అంటే స్వీట్ 16, చాలా మంచి విషయం. ఇక శ్రీనివాసరావు కోదాడ్ నుండి పంపిస్తున్నారు, షేక్ ముహిద్దీన్ మస్తాన్ సుభాని జహీర్, 40 ఏళ్ళుగా నా స్నేహితులు అంటున్నారు. అలాగే రాధగారు మనకి సందేశం పంపించారు, 6 నుండి. కుమారస్వామి గారు నాకు చిన్నప్పటి నుండి స్నేహం, మేమిద్దరం కలిసే ఉంటాము అంటున్నారు. ఇక 42 సంవత్సరాల నుంచి సలీంతో నా స్నేహం అంటున్నారు, నిర్మల్ జిల్లా నుండి మేరా సాయిలు. ఇక బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మనకు సందేశం పంపించారు, మేడం మా స్నేహం 1976 నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది, నా స్నేహితుడు పేరు జాజుల వెంకటేశ్వర్లు. ఎంత గొప్ప విషయం. ఇక పున్నా ప్రసాద్ భూదాన్ పోచంపల్లి నుండి, మా స్నేహితుని పేరు మహేందర్. చిరంజీవి మరియు శేఖర్ వీళ్ళతో నా స్నేహం 1వ తరగతి నుండి ఇప్పటి వరకు 35 సంవత్సరాలు మా స్నేహం అంటున్నారు. అలాగే జైనుద్దీన్ గారు మనకు సందేశం పంపించారు, బాల్యంలో అనేక మంది స్నేహితులు ఉన్నారు కానీ ఒకే వ్యక్తి అత్యంత ముఖ్యమైన స్నేహితురాలు పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి నా భాగస్వామి శ్రీమతి స్నేహ భాను జైనుద్దీన్ అంటున్నారు. చాలా సంతోషం అండి, గొప్ప విషయం కదా. ఫేస్బుక్ ద్వారా మళ్ళీ కలుసుకున్నాం, మా స్నేహానికి 35 సంవత్సరాలు అంటున్నారు ఎస్వి సత్యనారాయణ శ్రీధర్, వాళ్ళ స్నేహితుల పేర్లు. ఇది మనకు పంపించిన వాళ్ళు శేషగిరి గారు మియాపూర్ నుండి. అలాగే సాయిలు అన్నిల్ దాస్ పోసెట్టి, అలాగే పోతుల సాయిలు రమాగౌడ్, మా స్నేహం 55 సంవత్సరాలది అంటున్నారు. చిలుక నారాయణ గారు జానకంపేట నుండి, ఎంత గొప్ప విషయం. అలాగే నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత గారు మనకు సందేశం పంపించారు, నరసింహ శ్రీనివాసులు వెంకటరెడ్డి మేము ముగ్గురు ఇప్పటి వరకు వేరువేరు దగ్గర ఉన్నా కనీసం 2-3 రోజులకోసారి కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకుంటాము, యోగక్షేమాలు తెలుసుకుంటామంటున్నారు. మంచి ప్రశ్న అడిగారంటున్నారు, చాలా సంతోషం అండి. మరి ఒక్కసారి మన చిన్ననాటి జ్ఞాపకాలకు అలా వెళ్తే ఇంకా ఎంత బాగుంటుంది కదా. అలాగే మనకి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద గారు పంపించారు, మాది 50 ఏళ్ల స్నేహం, మా స్నేహితుల పేరు రాజేశ్వర్ అంటున్నారు. చాలామంది ఇంకా చాలా చాలా, నా బాల్య స్నేహం ఇప్పటి వరకు కొనసాగుతోంది, 40 సంవత్సరాలు మా స్నేహం అంటున్నారు శ్రీనివాసరావు గారితో. మనకి అప్పలరాజు పెడన నుండి పంపించారు, నా చిన్న చిన్ననాటి స్నేహితుడి పేరు అజిత్ అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, వారు ధనవంతులు అయినా సరే నన్ను అమితంగా ప్రేమిస్తారు, చాలా ప్రేమగా మాట్లాడతారు. స్నేహంలో ధనవంతులు పేదవాళ్ళు అనేది ఏమీ ఉండదండి, స్నేహంలో అందరూ గొప్పవాళ్లే. స్నేహితులు అంటేనే అందరూ గొప్పవాళ్ళని చెప్పుకోవాలి. ఇక చాలామంది సందేశాలు పంపిస్తున్నారు, ఇంతమంది సందేశాలు కష్టమే. శ్రీనివాస్ గౌడ్ గారు 60 ఇయర్స్ మా ఫ్రెండ్షిప్ అంటున్నారు, చాలా గొప్ప విషయం. కోటి హైదరాబాద్ నుండి పంపించారు. అలాగే డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి పంపించారు, 55 సంవత్సరాల నుండి మా స్నేహం నడుస్తుంది, టి సత్యనారాయణ గారు నా ఫ్రెండ్. అలాగే ఒకరు పంపించారు మనకి, నా వయసు 75 సంవత్సరాలండి, నా ఫ్రెండ్ గ్లే

0: బెన్ షెడ్ ఆయనకి 65 సంవత్సరాలు అంటున్నారు. ఎస్కే జానీ బంజారా హిల్స్ నుండి పంపించారు, చాలా మంచి విషయం. మరి అమ్మన్ కుర్తి నుండి లక్ష్మీనారాయణ గారు మనకు సందేశం పంపిస్తున్నారు, మా బాల్యమిత్రుల స్నేహం 40 ఇయర్స్ మేడం, ఇప్పటి వరకు కూడా మేమంతా చక్కగా నిక్కర్ దోస్తులు, మేమంతా కలిసే ఉన్నామంటున్నారు. ఎంత అసలు ఇవన్నీ చదువుతుంటే నాకే ఎంత సంతోషంగా ఉందో, మరి రాస్తున్న మీకందరికీ ఎంత సంతోషంగా ఉండి ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్ 5th to 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం ఇద్దరం, నాగ జయంతి. వాళ్ళ నెంబర్స్ లేవు కానీ అప్పుడప్పుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తానంటున్నారు. మా స్నేహం 40 ఇయర్స్ అంటున్నారు. అబ్బా అసలు ఇన్ని సందేశాలతో నేను ఉబ్బి తబ్బిపోయిపోయానని చెప్పాలి. ఒక భాస్కర్ గారు మనకు సందేశం పంపించారు, 70 సంవత్సరాల నుండి మా స్నేహం నిర్విరామంగా కొనసాగుతోంది అంటున్నారు. అసలు మీ అందరి సందేశాలతో నా కడుపు నిండిపోయిందని చెప్పాలి, ఎందుకంటే అంత బాగున్నాయి, అంత ఆత్మీయంగా ఉన్నాయి మీ సందేశాలు. చివరిగా వచ్చింది మనకు ఒక సందేశం, 57 ఏళ్ల స్నేహం మాది అంటున్నారు ఖమ్మంలో శేషు గారితో. చంద్రకళ గారు ఢీకొండ నుండి ఒక అద్భుతమైన కవిత కూడా రాసి పంపించారు. సమయాభావం వల్ల నేను అది చదవలేను, కానీ ఈరోజు షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:59 దాటి 30 సెకండ్లు. 2 గంటలకి మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. మరి ఈరోజు 2:15 ఒక అద్భుతమైన శక్తిశీలిలో ఒక అద్భుతమైన అంశం గురించి మాట్లాడబోతున్నాను. మరి వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చివరిగా మనకు వచ్చింది నాగరాజ్ నాన్వతి సైనిక్పురి నుండి, 40 ఇయర్స్ అండి మా స్నేహం, గాడ్ బ్లెస్ యూ అంటున్నారు. చాలా సంతోషం అండి మీ ఆశీర్వాదాలకి, థ్యాంక్ యూ.
1: बीस साल तक की एशियन एथलेटिक्स चैंपियनशिप्स में खवातीन की 100 मीटर दौड़ में कांसे का तमगा हासिल किया है. इसी के साथ खबरों का यह बुलेटिन खत्म हुआ.
2: गुड आफ्टरनून, दिस इज आकाशवाणी एंड आई एम वल्सा विलियम्स विद द मिड डे न्यूज. The headlines. Supreme Court directs all high courts to pronounce judgment within 3 months of reserving order. Education Minister Dharmendra Pradhan assures strict action against examination mafias and protection for deserving students. PM Surya Ghar scheme achieves major milestone as 40 lakh households embrace rooftop solar. IMD predicts below normal monsoon rainfall in the country and above normal heatwave conditions in several states during June. And Indian sprinter Nipam wins bronze in women's 100 meter at under 20 Asian Athletics Championships in Hong Kong. The Supreme Court today directed all high courts across the country to pronounce judgments within 3 months of reserving them. We have a report.
3: The Apex Court also noted that delays in the delivery of judgments can cause irreparable harm to the litigants, underlining that faster decisions are required in cases of personal liberty. A bench comprising Chief Justice Suryakant and Justice Joy Mallya Bagchi said that orders in the bail applications should be pronounced the same day, and if they are reserved, they must be pronounced and uploaded the next day. Issuing a slew of directions, the top court said that order of the bail or sentence suspension should be communicated to the jail authorities as soon as it is pronounced, and the under-trial convict should be released preferably the same day or at the most the next day. Jigyasa Pandey, Akashwani News, Delhi.
2: Union Education Minister Dharmendra Pradhan today said the incident of paper leak was extremely unfortunate and should not have happened. In an exclusive interview with DD News, Mr. Pradhan assured that the re-examination process will be conducted in a proper and systematic manner without any errors. He also appealed for everyone's cooperation in carrying out the task smoothly.
4: The incident is very unfortunate. It should not have happened. Now that we have announced re-NEET, it should be conducted properly and done with care. This is our responsibility. We expect everyone's cooperation in this work.
2: addressing students, Mr. Pradhan assured them that the government

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 45 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ మరొకసారి శుభ మధ్యాహ్నం. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. మన తెలంగాణ రాష్ట్రమంతా మహిళలకి పండగ వాతావరణం. అవునా? అది మీరు గ్రామాల్లో గమనిస్తున్నారా? ఎందుకంటే ఈ నెల May 25 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు జరుపుకుంటున్నాం. మహిళా సాధికారత, అక్షరాభివృద్ధి లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గ్రామాల్లో, పట్టణాల్లో. అయితే ఈ సందర్భంగా ఈరోజు మన శక్తిశీలిలో మరింత ఆసక్తికరంగా ఒక అంశం గురించి మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. నాణ్యతే బ్రాండ్, ఆత్మవిశ్వాసమే పెట్టుబడి అంటూ సాగిపోతున్న మహిళా శక్తి గురించి మరింత ప్రత్యేకంగా ముస్తాబై వచ్చింది ఈనాటి మన శక్తిశీలి. ఇంతకీ ఎవరు ఆ మహిళా శక్తి? ఏంటి వారు సాధిస్తున్న ఘనత? ఎందుకు ఈరోజు మనం శక్తిశీలిలో వారి గురించి మాట్లాడుకుంటున్నాం? ఈ విషయాలన్నీ చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.

0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: ఏంటి అంత ప్రత్యేకం అంటూ అప్పుడే మనకి సందేశాలు రావడం మొదలయ్యాయి. మరి నిజంగా ప్రత్యేకమే. వారాంతపు సంత నుండి అంతర్జాతీయ మార్కెట్ల వరకు వారి ప్రయాణం ఎంతో ఆసక్తికర విషయాలు. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఒక చోటికి వెళ్ళాలి. అది ఎక్కడో తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా పెబ్బేరుకు వెళ్ళాలి. మరి శ్రోతలందరూ సిద్ధమైపోయారా? వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో నా ద్వారా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మరి వింటూనే ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

నీ స్నేహం చిత్రం నుండి ఉష ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈరోజు గాయని ఉషా గారు పుట్టినరోజు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి మేమందరం సిద్ధంగా ఉన్నామంటూ మనకు సందేశాలు వచ్చేసాయి. శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక ప్రత్యేకమైన మహిళా శక్తి నిర్వహిస్తున్న కార్యక్రమం గురించి. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ SHGs అంటారు, వారు రైతు ఉత్పత్తి ధరల సంఘాలతో కలిసి గ్రామీణ ఆర్థిక రూపురేఖల్ని మార్చేస్తున్నారు. అవును, ఈ మహిళా సంఘాలు గ్రామీణ రూపురేఖల్ని ఎలా మారుస్తున్నాయి, అదెలా అంటే దానికి సమాధానం బేనిషాన్ అనే ఒక బ్రాండ్. బేనిషాన్ అనే ఒక బ్రాండ్, ఒక భరోసాని వారు మొత్తం గ్రామాల్లో, పట్టణాల్లో, దేశంలో, అంతర్జాతీయంగా కూడా ఆ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు. బేనిషాన్ అంటే సాధారణంగా మచ్చలేనిది, మేలైనది అని అర్థం. మరి బేనిషాన్ బ్రాండ్తో అంతటి మార్పుని ఎలా తీసుకొస్తున్నారు ఈ మహిళా సంఘాలు, ఆ విషయాలని మాట్లాడుకుందాం మన శక్తిశీలిలో.

0: గోదావరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్, రచన వేటూరి సుందరరామూర్తి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:30 దాటి 15 సెకండ్లు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. తెలంగాణ రాష్ట్రంలో 30 జిల్లాల్లో విస్తరించి ఉన్న 84 రైతు సంఘాలతో కలిసి ఈ మహిళా సంఘాలన్నీ బేనిషాన్ ఫెడరేషన్ని ఏర్పాటు చేశాయి. అది ఒక బ్రాండ్ అన్నమాట, ఒక సంస్థను ఏర్పాటు చేశాయి. అయితే వీరు ఏం చేస్తున్నారు ఆ సంస్థ ద్వారా అంటే, ఇది ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది, పూర్తిగా మహిళల అండదండలతో నడుస్తున్న నెట్వర్క్ ఆ సంస్థ. వీరు ఏం చేస్తున్నారంటే, చిన్నకారు సన్నకారు రైతుల్ని నేరుగా అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేస్తున్నారు వారి బేనిషాన్ సంస్థ ద్వారా. మన గ్రామీణ దేశీయ మార్కెట్ల్ని గ్లోబల్ మార్కెట్స్తో అంతర్జాతీయంగా అనుసంధానం చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. మధ్యవర్తుల దోపిడీకి ఏమాత్రం తావు లేకుండా ఒక అత్యుత్తమ వ్యవస్థ అదే బేనిషాన్ని ఏర్పాటు చేసిన ఘనత మన పెబ్బేరు మహిళా సంఘాలదే. మరిన్ని విషయాలు చెప్పుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అవునన్నా కాదన్నా ఈ చిత్రం నుండి. చిత్ర మల్లికార్జున్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్, రచన కులశేఖర్. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:36 దాటి 36 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఈనాటి శక్తిశీలిలో పెబ్బేరు గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు స్థాపించిన బేనిషాన్ సంస్థ ఎంతటి అద్భుతాలను చేస్తుందో మాట్లాడుకుంటున్నాం. గ్రామీణ శాస్త్రీయ వ్యవసాయం ఉమ్మడి మార్కెటింగ్ పద్ధతులతో తెలంగాణ పంటకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేశారు ఈ మహిళా శక్తి. ఊహించండి, ఒక గ్రామ వారాంతపు సంత నుండి 463 కోట్ల వ్యాపారం చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. అంతవరకు వారి ప్రయాణం చూసి అందరూ ఆశ్చర్యపోయారట. నిజమే, మన ఊళ్ళలో గ్రామాల్లో

వారాంతపు సంతలో మనం పండించిన సరుకును తీసుకువెళ్ళి అమ్మడం, డబ్బులు చేసుకొని వెనక్కి తెచ్చుకోవడం, అలాంటి పరిస్థితి నుండి అంతర్జాతీయంగా కోట్లలో వ్యాపారం చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అందుకనే చెప్పాను కదా, ఈరోజు మన మహిళా శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం, అది ఎంతో ఆసక్తిగా ఉంటుంది అని అన్నాను. మరి ఇంకా వీరు ఏం చేశారంటే, చిన్నకారు రైతుల నుండి ఎంతమందో తెలుసా, 1,10,000కు పైగా చిన్న సన్నకారు రైతులకి అండగా నిలుస్తూ పంట అమ్మిన 2-3 రోజుల్లోనే మొత్తం డబ్బులంతా చేతికొచ్చేలా చేస్తున్నారు ఈ మహిళా సంఘాలు. ఉత్తిగై అండగా నిలవడమే కాదు, 15 నుండి 20% వరకు ఆ రైతులకు అదనపు లాభాల్ని కూడా చేకూరుస్తున్నారు ఈ మహిళా సంఘాలు. మరి రైతన్నలకి ఇక సంబరమే కదా చెప్పుకోవాలా. ఇంకా వీరు ఎన్నో మరిన్ని ఆసక్తికర విషయాలు, ఆసక్తికర సంగతులు చేస్తున్నారు ఈ బేనిషాన్ సంస్థ ద్వారా, అవన్నీ కూడా మాట్లాడుకుందాం.

0: ఘర్షణ చిత్రం నుండి శ్రీనివాస్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం హారిస్ జయరాజ్, రచన కులశేఖర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2 గంటల 44 నిమిషాలు దాటి 52 సెకండ్లు.
1: మాటైనా
0: పాటైనా
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే నీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

マルジェネレンジェネ。శక్తిశీల్ కార్యక్రమం వింటున్నారు. మరి ఈరోజు శక్తిశీల్లో పెబ్బేరు గ్రామానికి సంబంధించిన మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న బేనిషాన్ సంస్థ వారు చేస్తున్న అద్భుతాల గురించి మాట్లాడుకుంటున్నాం. కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా అగ్రి ఎంటర్ప్రెనర్స్గా, వ్యవసాయ వ్యాపారవేత్తలుగా, సప్లై చైన్ మేనేజర్స్గా, అంతర్జాతీయ ఎగుమతిదారులుగా ఎదిగి అందరినీ అబ్బురపరుస్తున్నారు మన తెలంగాణ మహిళా శక్తి. వాళ్ళందరికీ ఒకటే సూత్రం, అందరూ కలిసి ఒకే మాట, అదే ఏంటంటే నాణ్యత. క్వాలిటీకి అస్సలు కాంప్రమైజ్ కాకుండా నాణ్యతే తమ బ్రాండ్కి మారుపేరుగా, అదే బేనిషాన్కి మారుపేరుగా, ఆత్మవిశ్వాసమే తమ పెట్టుబడి అంటున్న ఈ మహిళా శక్తికి సాహో చెప్పాల్సిందే. అంతా శాస్త్రీయంగా జరిగే ఈ ఎగుమతిలో పంట కోతలు కోయడం, పళ్లను గ్రేడింగ్ చేయడం, అక్కడి నుండి అంతర్జాతీయ ప్యాకింగ్ వరకు అన్నింట అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు. వీరు వాటన్నిట్లోనూ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట ఈ మహిళా సంఘాలకి చెందిన మహిళామణులందరూ. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, ఇది కేవలం మామిడి పళ్ళు వరకే పరిమితం కాలేదు, ఇంకా ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తామంటున్నారు ఈ మహిళా శక్తి. మరి మనం కూడా వేచి చూద్దాం వారు ఇంకెన్ని అద్భుతాలు చేయబోతున్నారో, చేసి చూపించబోతున్నారో.

కళ్యాణ వైభోగమే చిత్రం నుండి చిన్మయి శ్రీపాద అలపించిన పాట విన్నారు. సంగీతం కళ్యాణ్ కోడూరి, రచన లక్ష్మీ భూపాల్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పల్లెల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని, జీవనోపాధిని, మహిళా సాధికారతని అందిస్తున్నారు గ్లోబల్ వేదికపై తెలంగాణ గ్రామీణ శక్తిని సగర్వంగా చాటుతూ ఈ మహిళా సంఘాలన్నీ. ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తూ మహిళా సంఘాలకి నిలుస్తున్న ఈ మహిళా సంఘాలకి అందరం జేజేలు చెప్పాల్సిందే. మహిళలు ఏదైనా సాధించగలరు అంటూ పల్లెల ముఖ చిత్రాన్ని మారుస్తున్న ఈ పెబ్బేరు మహిళా సంఘాలు మరెన్నో మైలురాళ్ళని చేరుకోవాలని అనేకానేక శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: వకీల్ సాబ్ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది. ఇవాళ శక్తిశీలి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరొకసారి మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. అంతవరకు నమస్కారం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 10 సెకండ్లు అవుతోంది. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: आप सुन रहे हैं विविध भारती सेवा देश की सुरीली धड़कन. कार्यक्रम है हेलो सहेली.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీటి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్తో సహా తమ పర్యవేక్షణలో నిర్వహించే పరీక్షలన్నీ సమగ్రతతో పారదర్శకతతో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేసింది. క్యూర్ పరిధిలో అఫోర్డబుల్ ఫ్లాట్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి విపి గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్ఐజీ ఎంఐజీ ఫ్లాట్లు నిర్మించేందుకు హౌసింగ్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. దిగువ మధ్యతరగతి కోసం 100,000 ఫ్లాట్లు నిర్మించనుండగా పైలట్ ప్రాజెక్టు కింద 12,000 ఫ్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డుకు అనుమతిచ్చారు. మహిళల చేతుల్లో కేవలం బ్యాంకు పాస్బుక్లు మాత్రమే కాకుండా పరిశ్రమలు వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాంకేతిక వ్యాపారపరమైన సహకారం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం బంజారాహిల్స్లోని ఆదివాసీ భవన్లో ఘనంగా నిర్వహించారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం హైదరాబాద్లో జూన్ 2 నుంచి ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ స్వర్ణోత్సవం సందర్భంగా సుపరిపాలన ప్రజాసేవల మెరుగుదల లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం 1 వారం ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాల పరిధిలో మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న ఇబ్బందులపై సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట సమాచార ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు సమాచార కమిషనర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలనే తెలంగాణ యువత ఆశలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ రోజు యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:04. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు. అందరూ కలిసి ఒకే దగ్గర అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ రేడియోని వినే రోజుల నుండి ఉన్న చోటే అరచేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారా రేడియో ప్రసారాలు వినే

ంత సౌలభ్యం తెచ్చుకుంది 90 ఏళ్ల ఆకాశవాణి. ఆనాటి నుండి నేటి వరకు శ్రోతలను రంజింపజేస్తూనే ఉంది. వివిధ భారతిలో వచ్చే పాటలు మాటల సంగతైతే చెప్పక్కర్లేదు. ఎన్ని సామాజిక మాధ్యమాలొచ్చినా రేడియోలో పాట వింటుంటే ఆ ఫీలింగే వేరు కదా. మరి ఇప్పుడు కూడా అలాంటి మంచి పాటలతో మీ ముందుకు వచ్చేసింది ఛాయ్తో హాయ్ కబుర్లు. గరం గరం ఛాయ్ తాగుతూ, క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్ తింటూ ఛాయ్తో హాయ్ కబుర్లని ఆస్వాదిస్తూ ఆనందించండి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారమే ఔషధం అన్నారు మన పెద్దలు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారందే ముఖ్య భాగం. ఎందుకంటే మన శరీరం మొత్తం అంతా మనం తీసుకునే ఆహారం మీదే పనిచేస్తుంది కాబట్టి. ఒకప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ ఇంటి ఫుడ్నే తీసుకునేవారు. అప్పట్లో పచ్చడి మెతుకులు తిన్నా కూడా హెల్దీగానే ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడే నచ్చిన ఫుడ్ని క్షణాల్లో ఆర్డర్ చేసుకుని మరీ తినేస్తున్నాం. అందులోనూ శుచి శుభ్రం నాణ్యత లేని కల్తీ ఆహారాన్ని. ఇలా తింటే ఏమవుతుంది, ఏమవుతుందో మరి మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇలా ఎక్కడెక్కడి నుండో ఫుడ్ ఎవరు చేశారో ఎలా చేశారో తెలియకుండా తినేస్తున్నాం. దీని వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు. ఒకవేళ తిన్నా ఆ ఫుడ్ తేడా కొట్టిందంటే ముందుగా ఎఫెక్ట్ అయ్యేది మన స్టమక్కే. అజీర్తి, ఎసిడిటీ, కడుపులో నొప్పి, మంట, వాంతులు, విరాచనాలు, ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. సరికదా, మన బ్రెయిన్ ఆలోచనలు కూడా మందగిస్తాయి. దీన్ని బట్టి మరి ఏం తెలుస్తుంది మాట్లాడుకుందాం. చాయ్తో హాయ్ కబుర్లో స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఏం తెలుస్తుంది అంటే, మన గట్ హెల్త్ బాగుంటేనే మన శరీరం మొత్తం చక్కగా పనిచేస్తుంది అని. ఇంట్లో అమ్మ చేత్తోనో, భార్య చేత్తోనో, మనవాళ్ల చేతులతోనో ప్రేమగా, శుచిగా, శుభ్రంగా, రుచిగా వండిన ఫుడ్ తినటం వలన తీసుకున్న ఆహారాన్ని చక్కగా జీర్ణం చేసి శరీరానికి కావలసిన పోషకాల్ని అందించటంలో జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, ఈరోజు ప్రపంచ జీర్ణ వ్యవస్థ ఆరోగ్య దినోత్సవం అన్నమాట. గట్ హెల్త్, డైజెస్టివ్ డిజార్డర్స్, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, ప్రివెన్షన్ హెల్త్ కేర్ గురించి అవగాహన పెంచడమే ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ రోజుకి మరొక ప్రత్యేకత కూడా ఉంది, అదేంటో చెప్పేసుకుందాం చాయ్తో హాయ్ కవర్లో. వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: సమస్యలు మటు మాయం. న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సరిహద్దుల్లో సైనికులు పహారా కాస్తుండటం వల్లే మనం ప్రశాంతంగా గుండెల మీద చేయివేసుకుని హాయిగా నిద్రపోతున్నాం. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తమ వారందరినీ వదిలి ఎక్కడో దూరంగా ధైర్యం తెగువ ప్రదర్శించి దేశ సేవే తమధ్యేయంగా అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. శాంతి స్థాపన, ఘర్షణల నియంత్రణ, పౌరుల రక్షణ, ఇంకా మానవతా సేవల కోసం పనిచేస్తారు పీస్ కీపర్స్, అంటే శాంతి పరిరక్షకులు. ఎవరి శాంతి పరిరక్షకులు ఆలోచిస్తూ ఉండండి. దీని గురించి మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లో. స్టే ట్యూన్డ్.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. శాంతి పరిరక్షకులు అంటే కేవలం సైనికులే కాదు, వీరిలో పోలీసులు, వైద్య సిబ్బంది, ఇంజనీర్లు, పౌర సేవకులు కూడా వస్తారు. యుద్ధ సమయాల్లో విపత్తులు ఏర్పడినప్పుడు ప్రపంచ శాంతి కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వేలాది మంది పీస్ కీపర్స్ సేవలను గుర్తు చేసేందుకు ఈ రోజుని ఇంటర్నేషనల్ యునైటెడ్ పీస్ కీపర్స్ డేగా జరుపుకుంటారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పీస్ కీపర్స్ కు అంటే శాంతి పరిరక్షకులకు ప్రపంచవ్యాప్తంగా నివాళులర్పిస్తారు. శాంతి పరిరక్షణలో పాల్గొంటున్న సిబ్బంది ధైర్యం, త్యాగం ఇంకా మానవతా సేవలని గుర్తు చేయటమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈరోజు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవం అన్నమాట.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. నేపాల్లో ఉన్న ఈ శిఖరం సముద్రానికి 8848 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని అధిరోహించడం అంటే చాలా సాహసంతో ఇంకా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే అక్కడి వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. 1841లో సర్ జార్జ్ ఎవరెస్ట్ అనే ఆయన నేతృత్వంలో బ్రిటిష్ బృందం ఈ పర్వతాన్ని ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా గుర్తించి 1865లో

ఆయన పేరు మీదగానే మౌంట్ ఎవరెస్ట్ అనే పేరుని పెట్టింది. ఈ ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్న ఎన్నో పరిస్థితుల్ని, వివిధ అడ్డంకుల్ని తట్టుకుని ఎవరైతే అధిరోహిస్తారో వారిని గుర్తు చేసుకోవడం కోసమే ప్రతి సంవత్సరం ఈ రోజుని అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ఎవరెస్ట్ని టిబెట్లో చోమోలుంగ్మా అని, నేపాలీలో సాగరమాత అని పిలుచుకుంటారు. సో ఈరోజు వరల్డ్ ఎవరెస్ట్ డే అన్నమాట.

ఇది ఈనాటి చాయ్తో హాయ్ కబుర్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటల 50 నిమిషాలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05. ఇప్పుడు సినీ గీతం విందాం. పుష్ప చిత్రం నుండి సిద్ శ్రీరామ్ గానం చేశారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఇంతవరకు సినీగీతం విన్నారు.
1: ప్రగతి పదాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. కొమురం భీం స్ఫూర్తితో దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాలను ఈరోజు మంత్రి సీతక్క ప్రారంభించారు. దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని, కుమరం భీం స్ఫూర్తిగా ఆదివాసీల హక్కుల రక్షణకు కట్టుబడి ఉందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కుమరం భీం పుట్టిన ఊరు రౌటసంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి ఎంతో గొప్పదని, కుమరం భీం పోరాట స్ఫూర్తిగా దాన్ని కాపాడుకోవాలని అన్నారు.
1: కుమరం భీం జీ కే విచారో ఔర్ ఉన్కే ఆదర్శో కో నయీ పీఢీ తక్ మత్లబ్ నౌజవానో తక్ పహుంచాయే. ఆజ్ కా యహ గ్రామోత్సవ్ ఇసీ దిశా మే ఏక్ బేహద్ సరాహనీ ఔర్ సార్థక్ ప్రయాస్ హై. ముజే అజాన్ కర్కే అత్యంత ప్రసన్నతా హో రహీ హై. గావో కే సర్వాంగీణ వికాస్, హమారీ పారంపరిక శిక్షా, స్వాస్థ్య ఔర్ సామాజిక చేతనా కో బఢావా దియా జా రహా హై.
0: యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్తో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని, దేశంలో జరుగుతున్న మొత్తం యాసంగి వరి సేకరణలో తెలంగాణ వాటా 60% ఉందని మంత్రి తెలియజేశారు. సీజన్ ముగిసే నాటికి ఇది 70% చేరుకుంటుందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్య అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలి విడతగా 100 ఇళ్ల నిర్మాణానికి ఇటీవల జరిగిన రాష్ట కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూపొందించిన పలు నమూనా డిజైన్లను పరిశీలించి పలు మార్పులు సూచనలు చేశారు. మహిళలను కోటీశ్వరులను చేసే దిశలో రాష్ట ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ బై విమెన్ నినాదం మార్కెట్ను శాసించాలని సీతక్క చెప్పారు. మహిళల చేతుల్లో కేవలం బ్యాంకు పాస్బుక్లు మాత్రమే కాకుండా పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ మహిళల ప్రతిభకు, ఆలోచనలకు, వ్యాపార కళలను సాకారం చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. బిట్స్ పిలాని టీ హబ్ భాగస్వామ్యంతో 2 ప్రత్యేక ఇన్క్యుబేటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఇన్క్యుబేటర్కు 10 కోట్ల 70 లక్షల రూపాయలు కేటాయించామని, 300 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని సీతక్క చెప్పారు. రాష్టంలోని ప్రభుత్వోద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్న బకాయిల్లో తొలి విడతగా 2,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. ఈ నిధులతో రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిల మొత్తాన్ని 100% చెల్లించారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి 2025 మే వరకు పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించారు. 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈరోజు తొలి విడత బకాయిలు విడుదల చేసింది. ప్రభుత్వోద్యోగాలు సాధించాలనే తెలంగాణ యువత ఆశలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభా

0: సుధాకర్ అన్నారు. వివిధ పోటీ పరీక్షల్లో యువత విజయం సాధించే దిశగా కావలసిన మెళకువలను, శిక్షణను ఉచితంగా అందిస్తూ మేధో తెలంగాణ సాధన దిశగా పయనిస్తోందని, దీనికోసం పోటీ పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల పుస్తకాలను యువతకు అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ పైన సాధికారత సాధించేలాగా వార్షిక 2025 ప్రత్యేక సంచికను మంత్రి ఆవిష్కరించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుల శ్రీధర్బాబు చెప్పారు. మంథన్లోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రి ఈరోజు సందర్శించారు. రాష్ట సమాచార ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు సమాచార కమిషనర్లు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీఐ కార్యకలాపాల గురించి ముఖ్యమంత్రికి వారు తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే గురువులు నాణ్యమైన విద్య అందిస్తున్నారని క్రీడా పాడి పరిశ్రమ అభివృద్ది మంత్రి వాకిటి శ్రీహర్ అన్నారు. నారాయణపేటలో పీఆర్టీఓ ఆధ్వర్యంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు.
1: నెక్స్ట్ స్టెప్ ఇంటర్మీడియట్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్? ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్. ఈ 10th తర్వాత మీరు చేసే నెక్స్ట్ అడుగు మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను చిన్నటితో కోరుతా ఉన్నా, మీరు విధిగా మీరు క్లాస్ టీచర్ల మాట, ఇంట్లో పేరెంట్స్ మాట విని ఒక 6 సంవత్సరాలు మీరు చదివితే, శ్రద్ధ వహిస్తే, చదివే సర్వస్వం అనుకుంటే మిగతా మీ జీవితం అంతా సుఖమయం అవుతుంది.
0: రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ది ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పలు మహిళా సంఘాలకు 40 కోట్లకు పైగా విలువైన చెక్కులను ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి అందజేసిన అనంతరం మాట్లాడుతూ,
2: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు స్ఫూర్తి నింపడానికి, మహిళలకు చైతన్యం నింపడానికి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, మహిళలకు అన్ని అవకాశాలు అందుకూర్చాలని చెప్పిన అందుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు సర్కారు అచ్చిన మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి కృషి మీరందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 57,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లీకేజ్ తో ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఇప్పించే కార్యక్రమం చేసుకోండి.
0: నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర విభాగం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రామ్ ఈ విషయం తెలియజేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. అలాగే 2 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని కొన్ని ఉత్తర తూర్పు జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలాశయంలోకి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. 2 రోజులుగా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలోకి 880 క్యూసెక్ల నీరు చేరుతోంది. ఇసుక ట్రాక్టర్లను కూడా ధాన్యం రవాణాకు వినియోగించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆయన ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలియజేశారు. జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసినట్లు ఆయన వెల్లడించారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూడకుండా వ్యాపార రంగంలో అడుగుపెట్టి స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపారవేత్తల అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. తడిసిన మొక్కజొన్న నిల్వల వివరాలను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు సెక్టర్ స్కిల్ కౌన్సిలింగ్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఈరోజు ఎంపీడీఓలతో సమీక్షలో తెలియజేశారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్ 2026 శిబిరంలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొమురం భీమ్ స్ఫూర్తితో దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మహిళా పారిశ్రామికతల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాలను హైదరాబాద్ బంజారాభవన్లో ఈ రోజు మంత్రి సీతక్క ప్రారంభించారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20. ఆల్ టైమ్ హిట్స్ మీరు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్నటువంటి పాట బిల్లా చిత్రంలో ఉన్నది. హేమచంద్ర మాళవిక గానం చేశారు. రామజగ శాస్త్రి గీతానికి మణిశర్మ సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఆల్టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఓసర వెళ్లి చిత్రంలోనది. విజయ్ ప్రకాష్ నేహా భాసిని గానం చేశారు ఈ పాటని. అనంత శ్రీరామ్ గీతానికి దేవశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ధనంజయ్ మాళవిక గానం చేశారు. అనంత శ్రీరామ్ గీతానికి అనుపూర్వం సంగీతం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆల్టిమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట స్టాలిన్ చిత్రంలోనిది. హరిహరన్ సాధన సర్గం గానం చేశారు పెద్దాడమూర్తి. గీతానికి మణిశర్మ సంగీతం.

ఆల్టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేశారు. సిరివెన్నెల గీతానికి రాజ్ సంగీతం, సిసింద్రి చిత్రంలోనిది.

మీరింతవరకు ఆల్ టైమ్ హిట్స్ లో కొన్ని పాటలు విన్నారు. మరికొన్ని పాటలు 7:30 వినవచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలించేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని దామాషాను రక్షించడంలో చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లో భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన G7, G13 బార్డర్ అవుట్పోస్టులను ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. చొరబాట్లకు ఆస్కారం లేని పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, రాడార్లు, ఆధునిక ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సరిహద్దు నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పును తీసుకువస్తూ సరికొత్త క్వాడ్రిప్ ఫోర్జైడ్ సెక్యూరిటీ గ్రిడ్ను ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. రైతులకు విత్తనాల లభ్యత నిర్ధారించడానికి 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తనాల నిల్వలు నేషనల్ సీడ్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ఖరీఫ్ ప్రచారం కోసం 2026 కోసం నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2వ రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 రైతులు ఐడీలను సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్ల బజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరాను నిర్ధారించాల్సిన అవసరంను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలు రక్షించడానికి ఎరువులు కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడిందని కూడా వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు అత్యున్నత సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 92,000 మెట్రిక్ టన్నులుగా అత్యధిక స్థాయిలో కొనసాగుతోందని తెలియజేశారు.
1: LPG ka production, it also depends on the optimization activity which is taken up within the refinery, and that impacts the production, and that's why we have slight up and down. One thing. Second is, we are also giving the part of the pool for C3, C4 molecules. Third important thing is, some of the refineries have come back to operations, and other than that, we are getting more, you know, LPG because of the optimization from some of the refiners.
0: దేశంలో ఇక్కడ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ అయిపోయినట్లు, డ్రై అవుట్ నివేదికలు రాలేదని కూడా ఆమె చెప్పారు. రీటైల్ అవుట్లెట్ల గురించి మాట్లాడుతూ 150 జిల్లాల్లో పెట్రోల్ వినియోగంలో 30% వృద్ధి నమోదు కాగా మరో 156 జిల్లాలో 30% కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని కూడా ఆమె తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలపై వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని జైలధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరిగిన లోపాలపై బాధ్యత రాహిత్యంపై సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్తో పాటు ఈ అంశానికి సంబంధించి దాఖలైన పలు అభ్యర్థనలను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరథేల్తో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది.

ఈ సందర్బంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాస్నాకి స్పందిస్తూ ప్రభుత్వం యువత భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళనతో ఉందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు కట్టుబడి ఉందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారత్ను ఒక సూపర్ పవర్గా, ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయాణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సాధికారులను చేయకుండా సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ అన్నారు. గౌహటిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు నిర్వహించిన సేవల పంపిణీ ప్రాంతీయ సదస్సు సేవా సే సమృద్ది ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం దేశం బలోపేతం కావాలంటే గ్రామీణ స్థాయిలో పౌరులను సాధికారులను చేయడం ముందస్తు షరతని మంత్రి చెప్పారు. గ్రామీణ భారతదేశంలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడానికి పంచాయతీల నేతృత్వంలోని యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ల పాత్రను ముఖ్యంగా ప్రస్తావిస్తూ, గ్రామాల్లోని సీఎస్సీలు పరిపాలనను ప్రజల ముంగిటికే తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేసే ముఖ్యమైన సేవా కేంద్రాలుగా ఆవిర్భవించాయని ఆయన ప్రశంసించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థల యాప్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు కళాశాలల్లో పొగాకు రహిత నిబంధనల అమలును, పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది విద్యా సంస్థలు తమకు తాముగా స్వీయ మూల్యాంకనం

చేసింది. దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన తుఫాన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈ రోజు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా, ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్కు చేరారని లక్ష్యంగా పెట్టుకోగా, గుజరాత్ టైటన్స్ 2022 సీజన్లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలీం చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఆరోగ్య జీవనం. యుక్త వయస్సు అమ్మాయి ఆరోగ్యం. డాక్టర్ సునీత జోషి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన యుక్త వయసులో అమ్మాయిల ఆరోగ్యం, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణురాలు ప్రొఫెసర్ డాక్టర్ సునీత జోషి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: మానవ జీవన పరిణామంలో చాలా మైల్ స్టోన్స్ ని చూస్తుంటారండి. ఏ రకమైన మైల్ స్టోన్ లో తేడా వచ్చినా గానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల అది ప్రభావం చూపిస్తుంది. పెద్దలు చెప్తుంటారు బాల్యము, కౌమార్యము, యౌవనము, వార్ధక్యం అని చెప్పేసి. అయితే అంతవరకు ఆటపాటలతో లాలనగా అలనగా పెరిగిన అమ్మాయిలు యుక్త వయసు వాళ్ళ జీవితంలో ఎంటర్ కాగానే తెలియని ఒక పరిణామాలు వాళ్ళ జీవితంలో కూడా తొందరగా కంగారు పడే అవకాశం ఉంటుంది. అలాగే పెద్దలు అంటుంటారు వయసులో తిన్న తిండే జీవితాంతం మనం కాపాడుతుంది అని అంటారు. కాబట్టి ఈ అమ్మాయిల ఆరోగ్యం యుక్త వయసులో కాపాడుకోవడానికి ఏ ఏ అంశాలు ముఖ్యమంటారు?
1: సో ఈ అన్నిటికీ కూడా మనకు బాల్యావస్థ నుండే ఏ విధమైన ఆహారము విహారపు అలవాట్లు ఏవైతే మనం చేసుకుంటామో వాటి ఎఫెక్ట్ అనేది మనకి వృద్ధాప్యం వరకు కూడా ఉంటుంది. కాబట్టి మనకు బాల్యము నుండే ఒక మంచి ఆహార విహారాలని మనము పొందుపరుచుకునేట్టుగా అలవాటు చేయాలి. ఇది కుటుంబంలో తల్లి కాని తండ్రి కాని ఒక మంచి అలవాట్లని పిల్లలకి అలవర్చాలి. ముఖ్యంగా మనకి అమ్మాయిల్లో వచ్చేసరికి ఈరోజు అమ్మాయి రేపు కన్యగా మారుతుంది, ఆ తర్వాత తల్లిగా మారుతుంది. కాబట్టి ఆ తల్లిగా ఎన్నో మార్పులు ఆ శరీరంలో అనేకమైన మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. దాన్ని తట్టుకోవడానికి ముందు నుంచి కూడా

0: జాగ్రత్తలు తీసుకోవాలి,
1: అంటే ప్రిపేర్ చేస్తూ ఉండాలి.
0: అవునండి. అలాగే మనము ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు అని వాటికి మన కొలమానంగా ఏం తీసుకుంటారు అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటారు. అంటే ఏంటి, గర్భధారణ సమయంలో లేదా ప్రసవం తర్వాత స్త్రీ మరణాలు ఎన్నున్నాయి ఈ దేశంలో, ఆ తర్వాత పుట్టిన బిడ్డ వయస్సు, పుట్టిన బిడ్డ ఒక సంవత్సరంలో ఎన్ని మరణాలున్నాయి, ఈ రెండింటిని బట్టే ఒక దేశాభివృద్ధిని నిర్ణయిస్తారు ఈ రోజుకి కూడా. కాబట్టి ఒక అమ్మాయి లేదా స్త్రీ పాత్ర ఎంత దాకా ఉందో మీరు చూడండి.
1: డాక్టర్ గారు ఆహారం విషయం అన్నారు కాబట్టి, గతంలో ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ప్రకృతి సహజమైన ఆహారాన్ని తీసుకున్నారు. అయితే అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మలు గాని నానమ్మలు గాని మేనత్త వరసలు ఉండేవాళ్ళు, ఆ పెద్ద వయసులో ఉండేవాళ్ళు ఈ యుక్త వయసులోకి వచ్చే అమ్మాయిలకు జరిగే ఆ పరిణామక్రమాన్ని ఎంతో అర్థవంతంగా పాజిటివ్గా అర్థం చేయించి వాళ్ళకు తగిన ఆహారం కూడా ఇచ్చేవాళ్ళు. అంటే సృష్టికి మూలం తల్లి, ఆ తల్లిగా మారబోయే స్థితికి చేరుకుంటున్నారు కాబట్టి వాళ్ళను పూర్తిగా ఆరోగ్యవంతులు పరిపుష్టంగా చేసిన ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడుండే ఆహారపు అలవాటు వల్ల గతంతో పోల్చుకుంటే చాలా దిగజారిపోయినాయి ఫుడ్ స్టాండర్డ్స్. ఈ విషయంగా మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా వయసు 6-7 సంవత్సరాల వయసు అమ్మాయికి వచ్చినప్పటి నుండి కూడా వాళ్లకి అవసరమైన ఈ పరిణామాన్ని తట్టుకునేట్టుగా అవసరమైన ఆహారాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా ఇవ్వాల్సింది ఏంటంటే ఆ ఏరియాలో పండే అంటే ఆ సీజన్లో స్థానికంగా ఉండే ఆహారాలని ఎక్కువగా ఇవ్వాలి. ఈ వెస్టర్నైజేషన్ అయిపోయి మనకు పిల్లలందరూ కూడా చాకోస్ తింటాము, పిజ్జాస్ తింటాము, బర్గర్స్ తింటాము, ఇలాంటివి అయిపోయాయి. ఇలా కాకుండా ఏంటంటే మనకి మినపసున్నుండలు, ఆ తర్వాత నువ్వుల లడ్డూలు, తర్వాత పాలు, తర్వాత ఈ బెల్లం, పంచదార ఎక్కువగా ఉపయోగించకుండా బెల్లం. ముఖ్యంగా మనకి ఈ అనీమియా ప్రాబ్లం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము,
1: రక్తహీనత.
0: సో గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే క్యాచ్ దెమ్ యంగ్ అని చిన్న వయసులోనే వాళ్ళని రక్త పరీక్షలు చేయడము, ఆ తర్వాత వాళ్ళకి నులి పురుగులు ఉండటం వల్ల కూడా తిన్న ఆహారము ఒంటికి పట్టకుండా ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి డివార్మింగ్ చేయడము, ఆ తర్వాత వాళ్ళకి అవసరమైన రక్త పరీక్షలు చేసి దానికి తగ్గట్టుగా మందులు ఇవ్వడము ఇలా చేస్తుంటుంది. సో ఎంతైనా కూడా మన శరీరం ఎప్పుడు కూడా ఆహారాన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది లేదా గ్రహిస్తుంది. సో మనము కావలసిన పదార్థాలని తినడము, ఈ ప్రోబయోటిక్స్, పెరుగు, మజ్జిగ ఇలాంటివి తినడము, ఆ తర్వాత తరవాణి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వస్తుంది కానీ ఇది ఎప్పటి నుంచో మన ఇళ్లలో అలవాటు పడింది. ఆ తర్వాత ఈ మనకి వేసవి కాలం రాగానే అంబలి, జొన్న అంబలి, రాగి అంబలి ఇలాంటివన్నీ ఇచ్చేవాళ్ళు. ఇది చాలా ఆరోగ్యానికి, ఆ తర్వాత ఈ డీహైడ్రేషన్ కాకుండా నీరు మనకి ఇంకిపోకుండా ఉండడానికి కూడా ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ నువ్వులు, మెయిన్ గా మిల్లెట్స్ అంటాం కదా, జొన్నలు, రాగులు, సజ్జలు, మన సీజన్ ని బట్టి. ఇప్పుడు సజ్జలు అనుకోండి, మనకు సంక్రాంతికి సజ్జ రొట్టె తింటాం, అలాగే మనకి ఈ ఎండాకాలం వచ్చేసరికి జొన్నలు, రాగులు వీటితో తయారు చేసినవి. సో ఇలాంటివన్నీ కూడా మనకి ముడి ధాన్యాల్ని మనం ఎంత తీసుకుంటే అంత ఆరోగ్యం అనేది బాగుంటుంది.
1: అయితే పాశ్చాత్య ధోరణిలో పడిపోయి మనకు సంబంధించని మనము జీర్ణం చేసుకోలేని వస్తువులను కూడా అందున చాలా మటుకు స్టోర్డ్ ఫుడ్, రిఫ్రిజిరేటెడ్ ఫుడ్ వాడుతున్నారు. మామూలుగా రిఫ్రిజిరేషన్ లో పెట్టిన ఫుడ్ కొంతకాలం తర్వాత అందులో ఆర్గానిజం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, తద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కదా డాక్టర్ గారు.
0: ఎక్కడైనా కూడా ఆహారము, తర్వాత మందులు కూడా, మనకు సంబంధించిన మందు మొక్కలు కూడా అదే ఏరియాలో పెరుగుతూ ఉంటాయన్నమాట. సో మనం ఏంటంటే అది గ్రహించలేకపోతున్నాం. చిన్న చిన్న వాటికి కూడా మనము యాంటీబయాటిక్స్ మీద ఆధారపడిపోయి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఏ యాంటీబయాటిక్స్ కూడా పనిచేయట్లేదు, ప్రపంచానికి ఇది ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. సో అలాగే మనం ఆహారము కూడా మనకి ఏ ఏరియాలో పండిందే ఆ ఏరియాలో వాళ్ళు తింటే అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. ఈ యుక్త వయసులో ఉండే అమ్మాయిలు ఏంటంటే ఆహారం తీసుకోవడం, కదలకుండా కూర్చోవడం, ఇది ఒక పెద్ద సమస్య. దీంతోని వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతోంది, దాంతో అతిగా రక్తస్రావం కావడం లేదా అసలు కాకపోవడం, ఈ రెండు సమస్యల్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని. దాదాపుగా 80% ఆడపిల్లలు దీంతో సఫర్ అవుతున్నారండి ప్రపంచంలో చూస్తే. ఇప్పుడు మన దేశంలో కూడా ఒకటి డయాబెటీస్ ఎలా ఉందో, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పీసీఓడీ సమస్య కూడా అమ్మాయిల్లో ఒక పెద్ద సవాలుగా మారింది వైద్య రంగానికి. సో దానికి ఏంటంటే ముఖ్యంగా ఆహారము, నిద్ర, వ్యాయామము, తర్వాతే మందులు. కాబట్టి ఈ మూడు ముందు నుంచే మనము ఈ ఆహారం కరెక్ట్ గా తీసుకోవడం, సమయానికి తీసుకోవడం. ఇప్పుడు ఏంటంటే అసలు బ్రేక్ఫాస్ట్ అనేది మానేస్తున్నారు, కానీ అది చాలా తప్పు. రాత్రంతా తినకుండా ఉంటాం కాబట్టి ఉదయాన్నే లేచాక స్నానం చెయ్యాలి. స్నానం

0: చేయకుండా కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. స్నానం చేయడం ద్వారా మనకి ఆకలి అనేది కూడా పెరుగుతుంది. సో స్నానం చేసి పొద్దున్నే ఏదో ఒక వ్యాయామం చెయ్యాలి ఒక అరగంట సేపు. ఇందాక మీరు అన్నట్టుగా ఫ్రిడ్జ్ లో పెట్టింది కాదు, ఎప్పుడైనా కూడా వండిన ఆహారం 45 నిమిషాల్లో భోంచేయాలి.
1: డాక్టర్ సునీత జోషి గారు, మీరు ఆహారము పట్ల వచ్చిన మార్పులు, నిర్లక్ష్యము, దానికి తోడు వ్యాయామం సరిగ్గా లేకుండా, సరైన శరీర శ్రమ లేకుండా, నిద్ర కూడా తక్కువై చాలా మందికి మీరు చెప్పిన పీసీఓడి సమస్యలు కానీ ఇతరత్ర ఆరోగ్య సమస్యలతో పాటు ఊబకాయం కూడా ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువగా గమనిస్తుంటాము. అలాగే ఊబకాయంతో పాటు మానసిక సమస్యలు కూడా ఎక్కువగా ప్రబలుతున్నాయి. దీనికి కారణం ఏంటంటారు?
0: ఈ ఊబకాయానికి ముఖ్యంగా ఆహారం అరగకుండా, పచనం కాకుండా అది పేరుకుపోతుందండి. ఎక్కడెక్కడైతే దానికి అవకాశం దొరుకుతుందో అక్కడంతా కూడా కొవ్వులాగా మారి పేరుకుపోతుంది. దీంతో ఏంటంటే మళ్లీ వాళ్ళకి ఓపిక తగ్గిపోతుంది. ఒకసారి ఊబకాయం వచ్చాక మళ్లీ వ్యాయామం అవి చేసే ఓపిక ఉండదు, నడిచే ఓపిక ఉండదు. సో దానికి మన ముందు నుండే మన రెగ్యులర్ గా వ్యాయామం గురించి మాట్లాడితే, వ్యాయామం అర్ధశక్తి అంటుంది ఆయుర్వేదం. అంటే అసలు ఒంటికి చెమట పట్టేంత మాత్రమే వ్యాయామం చెయ్యాలి. అలా కాకుండా ఈసారి ఇప్పుడు ఏంటి చేసేవాళ్ళు విగరస్ గా చేస్తున్నారు. దాంట్లో మనం యుక్త వయసులో ఉండే ఎంతో మంది అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని చనిపోవడాన్ని కూడా మనం చూస్తుంటాం. అలా కాకుండా రోజు ఒక పద్ధతిగా ఒక అరగంట, మనకి చిన్నప్పుడైతే ఈ అమ్మాయిల్లో నేను ఒకటి చెప్తూ ఉంటాను ఏంటి అంటే స్కిప్పింగ్ తాడాట ఆడేవాళ్ళం. మేమంతా కూడా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం తొక్కుడు బిల్ల తాడాట. ఒక 15 నిమిషాలు ఉదయం, 15 నిమిషాలు సాయంత్రం, అదే మళ్ళీ స్కిప్పింగ్ చేయండి. మీరు మళ్ళీ ఎక్కడికి జిమ్ వెళ్లాల్సిన అవసరం లేదు.
1: డాక్టర్ గారు, మానసిక సమస్యల ప్రభావం కూడా ఈ మధ్యలో యుక్త వయసులో ఉండే వాళ్ళలో చూస్తున్నాము. దీనికి ఏ రకమైన కారణాలు ఉన్నాయంటారు? దానికి ఏ రకమైన సమాధానం ఉందంటారు?
0: మానసిక సమస్యలు ముఖ్యంగా ఏంటి, ఈ బాడీ షేమింగ్ ఒక ప్రాబ్లం అవుతుందండి వీళ్ళకి. ఊబకాయం వచ్చేసరికి కూడా అందరు ఏమన్నా అనుకుంటారేమో అని ఎవరి దగ్గరికి వెళ్లకుండా అయిపోతున్నారు. అలాగే ఇంట్లో మనుషులు ఎక్కువ లేకపోవడం, తత ఉన్నవాళ్లు కూడా ఎవరెవరి స్క్రీన్ టైంలో వాళ్ళుండటం. సో దీంతో వీళ్లకు ఉండే సమస్యల్ని అడ్రస్ చేసేవాళ్ళు లేకుండా అయిపోయినారు. అలా కాకుండా మనం వాళ్లతో మాట్లాడాలి రోజు. తల్లిదండ్రులు కొద్దిసేపు వాళ్లకి సమయం ఇవ్వాలి, సమయం ఇచ్చి రోజు మాట్లాడాలి. మాట్లాడితే వాళ్లకు ఉండే సమస్యల్ని మనం చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు మనం కొంతవరకు దాన్ని మనం క్లియర్ కూడా చెయ్యొచ్చు. అవసరమైతే డాక్టర్ గారి సలహా కూడా తీసుకోవాలండి.
1: మన పూర్వజులు మనకు నేర్పించిన పద్ధతి ప్రకారం వేరువేడిగా అందరు కలిసి ఒక చోట కూర్చొని షేరింగ్ కేరింగ్ చూపిస్తూ కనుక తిన్నట్లయితే అటు మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యం కూడా స్థిరపడుతుంది అంటారు.
0: అవునండి.
1: డాక్టర్ గారు, ఇంకొక విషయము, ఈ యూట్యూబ్ స్క్రీన్ టైము ఇవి ఎంత మనిషి జీవితాన్ని ఆక్రమించేశాయంటే, ఆరోగ్యం పట్ల కూడా సోషల్ మీడియాలో కనబడే 1-2 నిమిషాల వీడియోలు చూసి సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: ఇది చాలా తప్పండి. అసలు మనకి ఫార్మసీస్ లో కూడా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఏ మనిషికి ఏ సమస్యకి ఎలాంటి మందు ఇవ్వాలి అన్నది డాక్టర్ గారిని నిర్ధారిస్తారు. గూగుల్లో చూసి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా చాలా తప్పు, అది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. కాబట్టి మందులు ఎప్పుడు కూడా సెల్ఫ్ మెడికేషన్ అనేది చాలా చాలా తప్పు.
1: మన భారతీయ సంస్కృతిలో యోగా, ధ్యానము, ప్రాణాయామము, అలాగే ఆహారపు అలవాట్లు మన గతంలో మన పూర్వజులు నిర్దేశించినవి తిరిగి మనము మొదలు పెడితే ఆరోగ్యం పూర్తిగా బాగుపడే అవకాశం ఉందంటారా?
0: అవునండి. ఎందుకంటే మనకి ఇంట్లో పోపుల డబ్బానే ఒక పెద్ద ఫార్మసీ. సో మనకి ధనియాలున్నాయి, జీలకర్ర

0: ధ్యానము, ప్రాణాయామము, అలాగే ఆహారపు అలవాట్లు మన గతంలో మన పూర్వజులు నిర్దేశించినవి తిరిగి మనము మొదలు పెడితే ఆరోగ్యం పూర్తిగా బాగుపడే అవకాశం ఉందంటారా?
1: అవునండి. ఎందుకంటే మనకి ఇంట్లో పోపుల డబ్బానే ఒక పెద్ద ఫార్మసీ. సో మనకి ధనియాలున్నాయి, జీలకర్ర ఉంది, సోంపు ఉంది. సో ఈ ముఖ్యంగా ఈ పిల్లల్లో ఈ ఋతుక్రమంలో ఈ నెలసరిలో నొప్పి అది చాలా ఫేస్ చేస్తున్నారు. చాలా మంది పిల్లలు దాంతో సఫర్ అవుతున్నారు. ఎందుకు అనంటే వాళ్ల లోపల తట్టుకునే శక్తి ఒకటి తగ్గిపోయింది. కొంచెం నొప్పి ఉన్నా కూడా దాన్ని తట్టుకునే శక్తి తగ్గిపోయింది. ఆ తర్వాత ఈ మనకి బయట ఉండే పరిస్థితుల వల్ల కూడా కొన్ని సమస్యలు అనేవి వస్తున్నాయి. ఈ ధనియాలు, సోంపు, జీలకర్ర ఈ మూడు కలిపి కషాయం పెట్టుకుని తాగితే ఏమైనా గ్యాస్ ప్రాబ్లం అట్లాంటివి ఏమన్నా కూడా, అజీర్తి ఇలాంటివన్నీ కూడా పోతాయి. సో ఇలా మనకు ఇంట్లో ఉండే ప్రతి వస్తువు, మన వంటింట్లో ఉండే ప్రతి వస్తువు కూడా మనకి ఆరోగ్యానికి మేలు చేసే వస్తువే ఉంది. సో ఏదైనా కూడా ఇంటి ఆహారం తినడం, ఇంట్లో వండిన ఆహారం తినడం అన్నది సర్వ విధాలా కూడా శ్రేయస్కరం.
0: ఇప్పటికీ ఏనాటికైనా తల్లి చేసిన భోజనంతో సమంగా ఏది తుగదు. అందులో కేవలము మీరన్నట్టు వస్తువులే కాకుండా తన ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని మనం బాగుండాలన్న ఆంక్షతో తయారు చేస్తుంది. కాబట్టి అది ఒక విధంగా చెప్పాలంటే తల్లి చేత భోజనం ప్రసాదంతో సమానం.
1: అలాగే మీరు అన్నట్టు యోగా, ధ్యానం కూడా. ఇప్పుడు వ్యాయామం అనగానే వాకింగ్ చేస్తున్నాము అంటారు. వాకింగ్ లో మనకి అన్ని అవయవాలు కదలవు, ఓన్లీ కాళ్లతో నడుస్తాం. నేను ఒకటే చెప్తూ ఉంటాను అనమాట, మీరు శబ్దంగా కూర్చుంటే మన శరీరం కూడా శబ్దంగా ఉంటుంది, దాని పని అది చెయ్యదు. కాబట్టి మీరు అంత కదులుతూ ఉంటే ముందు ఇల్లు ఊడ్చటము, బట్టలు ఉతకడము, నీళ్లు చేదడము ఇలాంటివన్నీ కూడా చేసే వరకు అన్ని శరీర అవయవాలకి కూడా ఒక వ్యాయామం జరిగేది. సో అవన్నీ ఏమి చేయట్లేదు, అన్ని ఇట్లా మనం మీట నొక్కగానే నీళ్లు వచ్చేస్తున్నాయి, వాషింగ్ మెషిన్ లో వేస్తున్నాము, గ్రైండర్ వాడుతున్నాము. సో ఏ పని మనం చేయట్లేదండి. దాంతో శరీరానికి అలసటానికని దాని యొక్క వ్యాయామం కానీ జరగట్లేదు. కాబట్టి ఆసనాలు వేయడం ద్వారా ప్రతి అవయవానికి కూడా కదలిక వస్తుంది. కాబట్టి ఈ యోగాసనాలని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి.
0: డాక్టర్ గారు, పెద్ద వయసులో ఉన్న అమ్మాయిలకి సూర్య నమస్కారాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయంటారు, ఎంతవరకు నిజమంటారు?
1: అవునండి, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా చాలా సమస్యల్ని, ఇప్పుడు ఈ థైరాయిడ్ ఉంది, ఈ డయాబెటీస్ ఉంది, ఇలాంటివన్నిటినీ కూడా మనము రాకుండా కొంతవరకు మనం ఆపొచ్చు. కాబట్టి సూర్య నమస్కారాలు చేయడం ద్వారా చాలా విధాలుగా మనకి ఆరోగ్యానికి, ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాదిచేత అంటారు, అంటే భాస్కరుడి ద్వారానే మనకి ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పేసి. అంటే ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మనకి ఆరోగ్యంగా ఉండటానికి చాలా దోహదపడుతుంది. ఎన్నో రుగ్మతలని మనము ఆపొచ్చు దీని ద్వారా.
0: డాక్టర్ గారు, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎక్సర్సైజ్, అంటే మీరు అన్నట్టు యోగా, వ్యాయామం, సూర్య నమస్కారాలు, అలాగే క్వాలిటీ స్లీప్ ప్లస్ పాజిటివ్ థింకింగ్ జీవితంలో గనక అలవరుచుకున్నట్లయితే ఖచ్చితంగా యుక్త వయసులోనే అమ్మాయిలు ఆరోగ్యవంతం అయి తేజవంతమై జీవితాంతం వారికి ఇప్పుడు సంపాదించుకున్న ఆరోగ్యము జీవితాంతం వరకు కూడా సహకరిస్తుంది అంటారు కదా?
1: అవునండి,
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనంలో యుక్త వయసు అమ్మాయి ఆరోగ్యం గురించి డాక్టర్ సునీత జోషి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రేయస్ రమేష్ సుంకసారి.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
3: మీట్ ద స్టార్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:31.

ఆల్టైమ్ హిట్స్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు వినబోతున్న పాట శుభలగ్నం. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాటను వినబోతున్నారు. సిరివెన్నెల గీతానికి ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు

సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

మీరు విన్న ఆ పాట ఖడ్గం చిత్రంలోనిది. చిత్ర రకీబ్ గానం చేశారు. సుద్దాల అశోక్ తేజ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట కెవ్వు కేక చిత్రంలోనిది. సునిధి చౌహాన్, భీమ్స్ నరేంద్ర శరణ్ గానం చేశారు. భీమ్స్ గీతం.

0: ఆల్టైమ్ హిట్స్ మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వార్తా ముఖ్యాంశాలు వింటారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ లైంగ్ రేపటి నుంచి జూన్ 3 వరకు మన దేశంలో అధికార పర్యటన జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేశారు. దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని, కుమరం భీమ్ స్ఫూర్తిగా ఆదివాసీల హక్కుల రక్షణ కట్టుబడి ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొమరం భీం పుట్టిన ఊరు రౌట్ల సంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి పాల్గొన్నారు. యాసంగి వారి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రకటించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్న బకాయిలో తొలి విడతగా 2,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్య అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాలను మంత్రి సీతక్క ఈరోజు ప్రారంభించారు. మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ బై విమెన్ నినాదం మార్కెట్ను శాసించాలని సీతక్క అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజ్ ప్రకటన అత్యంత దురదృష్టకరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. పునః పరీక్షల ప్రక్రియను ఎలాంటి పొరపాటు లేకుండా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జాప్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం కలుగుతోందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్యసలీలా శ్రీవాస్తవ్ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థలు అప్లికేషన్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశంలోని పాఠశాలలు, కళాశాలలు పొగాకు రహిత నిబంధనల అమలు, పర్యవేక్షణ బలోపేతం చేయడమే ఈ డిజిటల్ యాప్ లక్ష్యమని తెలియజేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో పెట్రోలియం, ఖనిజ వాయు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు సుమారు 92,000 మెట్రిక్ టన్నులతో అత్యధిక స్థాయిలో ఉందని తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:04. మీట్ ద స్టార్. ఈనాటి మీట్ ద స్టార్ కార్యక్రమంలో డాక్టర్ అన్నంరాజు కిరణ్ కుమార్ ఆంకాలజిస్ట్ గారితో శ్రీ అడవి రాజుబాబు సంభాషణ.
1: శ్రోతలందరికీ నమస్కారం. మీట్ ద స్టార్ కార్యక్రమానికి సుస్వాగతం. సమాజం పట్ల ఎవరైతే బాధ్యతగా ఉంటారో, సమాజానికి సేవ చేయాలనుకుంటారో, దేశానికి సేవ చేయాలనుకుంటారో వారే నిజమైనటువంటి నాయకులు. ఆ ఉద్దేశంతోనే మనం ప్రతివారం మీట్ ద స్టార్ కార్యక్రమంలో సమాజానికి సేవ చేసినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నాం, వారి నుంచి ప్రేరణ పొందుతున్నాం, వారు చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం ఈ కార్యక్రమానికి డాక్టర్ అన్నంరాజు కిరణ్ కుమార్ గారిని ఆహ్వానించాం. వారు రేడియేషన్ ఆంకాలజీలో ప్రసిద్ధులు. తను వృత్తి చేసుకుంటూనే సమాజానికి సేవ చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలు ఏమిటి, వారు ఎలా చేస్తున్నారు, దాంట్లో మనం చేయాల్సినటువంటి పని ఏమిటి, ఈ విషయాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు క్యాన్సర్కు సంబంధించినటువంటి వైద్య వృత్తిలో అనేక సంవత్సరాలుగా ఉన్నారు. అసలు క్యాన్సర్ అనేటువంటిది ఎందుకు వస్తుంది?
2: అసలు ముందు క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకోవాలని పరిస్థితి ఉంది. ఇప్పుడు నాకు 20-25 సంవత్సరాల అనుభవంలో అప్పట్లో క్యాన్సర్ వ్యాధి ఇంత ప్రబలంగా ఉండేది కాదు. 2000 సంవత్సరం కాలంలో ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా రిజిస్టర్ అవుతుండేవి కావు, ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి. దానికి కారణాలు చాలా ఉంటాయి. అయితే క్యాన్సర్ ఎలా వస్తుంది, అసలు క్యాన్సర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే క్యాన్సర్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. కాబట్టి అసలు క్యాన్సర్ అంటే ఏంటంటే మన శరీరంలో ప్రతి భాగంలోనూ ప్రతి ఆర్గాన్లో కూడా సెల్ డివిజన్ జరుగుతుంటుంది. ఆ సెల్ డివిజన్ అనేది ఒక కంట్రోల్ పద్ధతిలో నడుస్తుంటుంది. దానికి కొన్ని జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ కానీ డిఫెక్ట్ అయినాయి అంటే సెల్ కంట్రోల్ గ్రోత్ మల్టిప్లికేషన్ అనేది కంట్రోల్ లేకుండా విపరీతంగా పెరిగిపోతుంటుంది. అటువంటి ఆ సెల్స్ మనకి శరీరానికి ఉపయోగపడేవి కావు. అటువంటి సెల్స్ అన్ని ఒక దగ్గర, ఆ కణాలన్నీ కూడా ఒక దగ్గర చేరి అది క్యాన్సర్ కింద టర్న్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అదే మనం క్యాన్సర్ అంటాం. అయితే శరీరంలో వచ్చే గడ్డలు, ఈ కంతులన్నీ ఒక దగ్గర చేరి, సెల్స్ అన్ని కూడా ఒక దగ్గర చేరి మనం కంతుల్లాగా డెవలప్ అవుతాయి. కాబట్టి ప్రతి కంతి కూడా క్యాన్సర్ అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని నాన్ క్యాన్సరస్ గడ్డలు ఉంటాయి, కొన్ని క్యాన్సరస్ గడ్డలు ఉంటాయి. బట్ ఏదైనా సరే ఒకసారి ఆ గడ్డ అన్నది ఏదైనా వచ్చిందంటే మాత్రం క్యాన్సరా కాదని నిర్ధారణ చేసుకోవడం మంచిది. దానివల్ల తొందరగా కూడా నయం చేసిన అవకాశం ఉంటుంది. ఇది అసలు క్యాన్సర్ అంటే. క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఇది ఈ కారణం వల్లే వచ్చింది కాబట్టి, ఇది చేశాడు కాబట్టి ఈయన క్యాన్సర్ వచ్చింది అని చెప్పడానికి అయితే ఉండదు. ఎక్కువగా మనం అనుకుంటాం సిగరెట్ స్మోక్ చేసిన వాళ్లకు, లేకపోతే పొగాకు,

0: ఓ నవలే వాళ్ళలో క్యాన్సర్ వస్తుంది మనకు తెలుసు. దానివల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ పెరుగుతుంది. కొంతమంది అసలు స్మోక్ కూడా చేయరు, సిగరెట్ తాగరు, టొబాకో నవలరు, అయినా కానీ వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. అంటే వాళ్ళ జీన్స్ లో చాలా డిఫెక్ట్ ఉందన్నమాట. మరి నేను స్మోక్ చేయలేదు సార్, నేను ఎప్పుడు అసలు ఒక తమలపాకు కూడా వేసుకోలేదు, అయినా కానీ క్యాన్సర్ వస్తుంది. అటువంటివి కూడా కొన్ని మనం చూస్తూ ఉంటాం కేసెస్. దానితో పాటు ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్, అంటే ఇప్పుడు చెప్పేది టొబాకో స్మోకింగ్ గురించి చెప్పాను, నవ్వడం కానీ సిగరెట్ తాగడం కానీ, అలాగే ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్ అప్పట్లో మనకన్నీ కూడా ఆహారం మంచిగా దొరికేది, సమతుల్యమైన ఆహారం తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఫుడ్ సిస్టమే మారిపోయింది. మనం తినే ఆహారం చాలా వరకు కలుషితమైన ఆహారం, అందులో హెవీ మెటల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. అవన్నీ కూడా మన ఆరోగ్యానికి హాని కలిగించేవి. మనం తినే తిండి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ నవ్వేడేసి తినేవన్నీ కూడా, ఈ ఫాస్ట్ ఫుడ్లో మనకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, బాడీకి కావాల్సిన ఫైబర్ తక్కువ, విటమిన్స్ తక్కువ, యాంటీఆక్సిడెంట్స్ తక్కువ. వీటి వల్ల క్యాన్సర్కు వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది. ఇంకొకటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఇదివరకు అందరు కష్టపడి పనిచేసేవాళ్ళు, కష్టపడి పనిచేస్తేనే డబ్బులు వచ్చేవి, బతకడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కష్టపడకుండా కూర్చుని పనిచేసే అవకాశాలు ఎక్కువైపోయినాయి. అంటే సెడెంటరీ లైఫ్, బాడీకి అసలు ఎక్సర్సైజే లేదు, అలా కూర్చుని పనిచేయడం, కంప్యూటర్ల మీద పనిచేసుకుంటూ కూర్చుంటారు. దానివల్ల శరీరంలో కూడా బరువు పెరిగిపోవడం, కొవ్వు పెరిగిపోవడం, అందువల్ల రకరకాల క్యాన్సర్లకు రిస్క్ పెరుగుతుంది. గాల్ బ్లాడర్ క్యాన్సర్ అని, ఓవేరియన్ క్యాన్సర్ అని, అలాగే రొమ్ము క్యాన్సర్ అని, వీటి ద్వారా కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే బరువు పెరగకూడదు, శరీరానికి కావాల్సినంత ఎక్సర్సైజ్ ఉండాలి, ఉన్నప్పుడు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అలాగే ఆల్కహాల్ తీసుకోవడం. ఇదివరకు అంత ఓపెన్గా అందరూ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం అనేది స్టాండర్డ్ అయిపోయింది. అంటే సమాజంలో ఆల్కహాల్ తీసుకోకపోతే, మద్యము మత్తు మందు తీసుకోకపోతే వాళ్ళకి ఒక గుర్తింపు ఉండదు. ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు సమాజం. అలాగే అందరికీ అలవాటు అయింది. దానివల్ల అంటే రకరకాల మళ్ళీ క్యాన్సర్లు వస్తే అవకాశం, స్టమక్ క్యాన్సర్ రావచ్చు, లివర్ క్యాన్సర్ రావచ్చు, ఈసోఫేజియల్ అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకో కారణం ఇన్ఫెక్షన్స్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అని ఉంటుందండి. ఆ వైరస్ వల్ల స్త్రీలలో గర్భకోశ సంచికి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హెపటైటిస్ వైరస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే ఎప్స్టీన్ బార్ వైరస్ అని ఇంకొక వైరస్ ఉంది, అయితే మన దగ్గర తక్కువ, ఆఫ్రికా ఖండంలో ఎక్కువ ఉంది. దానివల్ల లింఫోమాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్. ఇంకొకటి పొల్యూషన్, మనం పీల్చే గాలి కానీ తినే తిండి కానీ పొల్యూషన్ అవడంతో క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అలాగే మనం పని చేసే వాతావరణం, మనం ఎక్కడ ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటాం, అక్కడ కెమికల్స్ ఎక్స్పోజ్ అవుతాం, కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు కానీ, అలాగే లెడ్ పెయింట్స్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, విమానాలు తయారు చేసే పరిశ్రమల్లో కానీ పనిచేసే వాళ్ళకి ఈ కెమికల్స్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాగ చెప్తే చాలా కారణాలు ఉంటాయి. అయితే అందులో పనిచేసిన అందరికీ క్యాన్సర్ వస్తుందని లేదు, రిస్క్ మాత్రం ఎక్కువ ఉంటుంది.
1: ఓకే అండి, అంటే మీరు ఒక మంచి పాయింట్ మీరు చెప్పారండి. అంటే మీరు చదువుకున్న కొత్తలో, ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో ఇంతగా క్యాన్సర్స్ ఉండేవి కాదు, ఇప్పుడు పెరిగాయి. దానికి కారణం లైఫ్ స్టైలు, తినే పద్ధతులు, తర్వాత ఎక్కువ శారీరక శ్రమ చేయకపోవటం అనేది. అంటే ఇంతకు ముందు లేకపోవటానికి ఇవే కారణం అంటారా? అంటే ఇప్పుడు జెనెటికల్గా కొన్ని వచ్చేటువంటి క్యాన్సర్స్ అంటారు, అంటే మామూలుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్నప్పుడు ఇంతకుముందు మీకు ఎవరికన్నా ఉందా అని అడుగుతూ ఉంటారు, మీ ఇంట్లో ఉందే. అంటే అప్పుడు తెలియకపోవటం వల్ల జరిగిందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మారిన జీవన వ్యవస్థ వల్ల ఈ క్యాన్సర్ పెరిగిందంటారా?
0: మారిన జీవన వ్యవస్థ ఒక కారణం, ఇంకొకటి తెలుసుకునే అవకాశం, తెలుసుకునే పద్ధతులు ఎక్కువయ్యాయి ఇప్పుడు. ఇదివరకు ఇన్ని టెస్టులు అందుబాటులో ఉండేవి కాదు. మనిషి చనిపోతే ఏదో పుండు పడింది, లేకపోతే ఏదో వచ్చింది అని చనిపోతూ ఉండేవాళ్ళు, పెద్దగా ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీస్ పెరిగాయి, కొంచెం అవగాహన పెరిగింది. దాంతోపాటు మన ఈటింగ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్, ఇవన్నీ పెరిగేసరికి క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైంది, నో డౌట్. అప్పట్లో చెప్పాను కదా, అందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు, ఇప్పుడు అందరు కూర్చుని పనిచేస్తున్నారు, అయినా డబ్బులు వస్తున్నాయి, బతికేస్తున్నారు, అందువల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైంది.
1: ఓకే అండి, ఇప్పుడు ఒక పాట విందామండి. పాట విన్న తర్వాత మళ్ళీ కార్యక్రమంలోకి వెడదాం.

0: డాక్టర్ అన్నంరాజు కిరణ్ కుమార్ గారిని అడిగి మనం క్యాన్సర్ గురించినటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం. డాక్టర్ గారు, మీరు ఒక మాట చెప్పారు, అంటే లైఫ్ స్టైలు అన్ని రకాలుగా, అంటే కూర్చుని పనిచేసేటువంటి విధానం, అంటే కంప్యూటర్లు కానివ్వండి, లేకపోతే ఆఫీస్ అట్మాస్ఫియర్లో ఎక్కువ పనిచేయటం కానీ, లేదంటే తిండి తినేటువంటి విధానాల్లో మార్పులు, అంటే ఫాస్ట్ ఫుడ్ తినటం ఇలాంటివి, తర్వాత శారీరక శ్రమ లేకపోవటం, అసలు వ్యాయామం జోలికి వెళ్ళకపోవటం ఇలాంటివి అని చెప్పారు కదా. మరి ఈ పరిస్థితుల్లో మనకి స్టేజెస్ అనేవి ఉంటాయి కదండి, క్యాన్సర్లో ఎర్లీ స్టేజ్ అని, తర్వాత ఇదని, తర్వాత స్క్రీనింగ్ అని, రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని. ఇప్పుడున్నటువంటి ఈ ఉద్యోగ పరిస్థితులు కానీ, ఈ వాతావరణ పరిస్థితులు కానీ, ఈ ఆహారం తినేటువంటి విషయాల్లో మనం క్యాన్సర్ రాకుండా ఆపేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా?
1: తప్పకుండా ఉంటాయండి. అయితే ఏవైతే కారణాలు చెప్పామో వాటిని మనం అవాయిడ్ చేయాలి. అది అవాయిడ్ చేస్తే మనం కొంతవరకు తగ్గించవచ్చు. ఈ కరోనా వల్ల కొంత అవగాహన పెరిగింది, కొంత బెనిఫిట్ వచ్చింది, కొంతమంది పాపం చాలా సఫర్ అయ్యారు. కరోనా అంటే జబ్బు రావడంతో చాలా మంది మరణించారు. అప్పట్లో దాన్ని గుర్తించడం కష్టమైంది, దానికి తగ్గ వైద్యం అందుబాటులో లేదు, ఎక్కువ సమయం ఉండేది కాదు వైద్యం చేయడానికి, దానికి తోడు ట్రీట్మెంట్ వచ్చి చాలా కాస్ట్లీ అవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మనకు తెలుసు ఆ 2 సంవత్సరాలు అందరికీ నరకం అనుభవించారు. అయితే దానివల్ల అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు కరోనా రాదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటాము అన్నది చాలా అవగాహన పెరిగింది. అదే అవగాహన అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ చూసాము, ఎక్సర్సైజ్

0: ఎక్సర్సైజులు చేశాం, అలాగే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేశారు, యోగా చేసేవాళ్ళు. వీటన్నిటి వల్ల కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ అంటే పొల్యూషన్ కి ఎక్స్పోజర్ తగ్గింది ఆ టైంలో. బయట తిరిగే వాళ్ళు కాదు, లాక్డౌన్ పెట్టారు, అసలు పొల్యూషనే లేదు, మంచి ఫ్రెష్ గా ఉండేది అప్పుడు. దానివల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ కొంత తగ్గుతుంది. అటువంటి హ్యాబిట్స్ ని రెగ్యులర్ గా ఇప్పుడు ఫాలో అయితే, మన ఫుడ్ కూడా అప్పుడు బయట ఫుడ్ తినేవాళ్ళు కాదు కరోనా ఉన్నప్పుడు, అందరు ఇంట్లోనే చేసుకుని తినేవాళ్ళు. అటువంటిది మనం ఫాలో అయితే క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది డెఫినెట్ గా.
1: ఓకే, అంటే అది ప్రస్తుత పరిస్థితుల్లో, అంటే అప్పుడు బయటికి వెళ్ళలేదు కాబట్టి తినటం తక్కువైంది, తర్వాత పొల్యూషన్ తక్కువైంది కాబట్టి ఇప్పుడు మనం అంటే బ్రతకడానికి కంపల్సరీ మనం బయటికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి వీలైనంత అంటే ప్రికాషన్స్ ఏం తీసుకుంటే బాగుంటుందంటారు?
0: ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అవగాహన మాత్రం బాగా పెరిగింది, ఎక్కువ పొల్యూటెంట్స్ కి దూరంగానే ఉంటున్నారు, ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అన్నట్టుగా. ప్రతి వాళ్ళు మాస్క్ పెట్టి తిరుగుతున్నారు ఇప్పటికి కూడాను, దానివల్ల కొంత ఇన్హేలేషన్ అంటే పొల్యూటెంట్స్ ని పిలిచే అవకాశం తగ్గింది. నీళ్లు కూడా చాలా జాగ్రత్తగా తాగుతున్నారు, తాగడం వల్ల వేరే రకం ఇన్ఫెక్షన్స్ రాకుండా అవుతుంది. ఆహారంలో మొదట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, రాను రాను మళ్ళీ నార్మల్ లైఫ్ కి అలవాటు పడిపోయారు. నార్మల్ లైఫ్ అంటే చెప్పాను కదా, ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ ఇంకా ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు. ఇటువంటివి మానేయాలి, అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. వీటి వల్ల మనకి బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరగాలి, కార్సినోజెన్స్ తగ్గాలి. కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ని క్రియేట్ చేసేవి కార్సినోజెన్స్, అటువంటివి మనం తీసుకోకూడదు. దానికి తగ్గించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇటువంటి ఫ్లవర్ ఫ్రూట్స్ ఇటువంటివి తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోవాలి, గ్రీన్ ఆకుకూరలు మంచిగా తీసుకోవాలి, వెల్లుల్లి తినాలి, కార్న్ తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని మనం తగ్గించవచ్చు.
1: ఓకే అండి. డాక్టర్ గారు ఇంకొక విషయం, అసలు క్యాన్సర్ అనగానే మనిషి దాదాపు ఆ క్యాన్సర్ ఉంది అని తెలియగానే దిగాలు పడిపోతారు. అంటే ఒక క్యాన్సర్ వచ్చినటువంటి రోగే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కూడా ఒక రకమైనటువంటి మారిపోతుంది. అంటే దానికి ఇంతకు ముందున్న పరిస్థితులు, తర్వాత మీడియా కూడా, అంటే సినిమాలు లాంటివి వచ్చి క్యాన్సర్ వచ్చిందంటే ఇహను ఇంకా అవుట్ అనేటువంటి విషయంలో మనం ఇంతకు ముందు తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి.
0: అవునండి.
1: అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా వచ్చిందా పరిస్థితుల్లో? తర్వాత క్యాన్సర్ అనేటువంటి దాన్ని జయించలేమా?
0: క్యాన్సర్ అని జయించలేమా అన్న ప్రశ్న లేదండి, జయించవచ్చు. ఇటొచ్చి మీరు అన్నట్టు అప్పుడు సినిమాల్లో చూపించినప్పుడు క్యాన్సర్ అంటే దగ్గుతే రక్తం పడడం, అదే క్యాన్సర్ అని చెప్పి ఉండేది. అది అట్లా బ్లడ్ రక్తం పడడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ రక్తం పడింది అంటే అడ్వాన్స్ స్టేజ్. అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా పూర్తిగా నయం చేసే అవకాశం ఉండదు. ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్లో 4 స్టేజ్లు ఉంటాయి. 1వ స్టేజ్, 2వ స్టేజ్లో కానీ మనం ముందు ఐడెంటిఫై చేస్తే దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు. పూర్తిగా నయం చేసేసి అతనికి నార్మల్ లైఫ్ ఇవ్వచ్చు, తన ఉద్యోగానికి వెళ్ళొచ్చు, పని చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, తన కుటుంబం నార్మల్గా నడుస్తూ ఉంటుంది. అదే 3వ స్టేజ్ దాటి 4వ స్టేజ్కి వస్తోంది అంటే మాత్రం మనం పూర్తిగా దాన్ని క్యూర్ చేసే అవకాశం ఉండదండి. 4వ వచ్చినప్పుడు ఏంటంటే మనం యూజువల్గా లైఫ్ స్పాన్ ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలలు మాత్రమే ఉంటాడండి అని చెప్తాం. అయితే అది జనరల్గా జరిగేది. అయితే మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల కొన్నాళ్ల పాటు లైఫ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, అలాగే ఆ జబ్బు వల్ల వచ్చే కష్టాన్ని బాధల్ని మనం కొంత తగ్గించి ఉపశమనం కలుగజేయచ్చు. ఇటువంటి పద్ధతులు చాలా వచ్చాయి. అప్పటికి ఇప్పటికి 20 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి కూడా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. కొత్త కొత్త మందులు చాలా వచ్చాయి, ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీస్ అని, హార్మోనల్ ట్రీట్మెంట్స్ అని చాలా వచ్చాయి. అలాగే రేడియేషన్లకు వచ్చే కల్లా ఇదివరకు కోబాల్ట్ ట్రీట్మెంట్ అవుతుండేది. కోబాల్ట్ ట్రీట్మెంట్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి, నార్మల్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవుతుండేవి. ఇప్పుడు లీనర్ యాక్సిలేటర్, అందులో కూడా రకాల IMRT అని, IGRT అని రకరకాల హయ్యర్ అండ్ టెక్నాలజీస్ వచ్చాయి. దానికన్నా హయ్యర్ టెక్నాలజీ సైబర్ నైఫ్ అంటే రోబోటిక్ రేడియేషన్ థెరపీ టెక్నిక్స్ వచ్చాయి. దానివల్ల మనం స్టీరోటాక్టిక్ రేడియేషన్ సర్జరీ చేయొచ్చు. సర్జరీ టైపే ఉంటుంది, బట్ వెరీ ప్రిసైజ్లీ వీ కెన్ గివ్ రేడియేషన్ అనమాట. అంటే బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ ఇంతే ఉంటుంది, స్మాల్ సైజ్, దాన్ని టార్గెట్ చేసి రేడియేషన్ చేయడం వల్ల ట్యూమర్ను పూర్తిగా నయం చేసేవచ్చు ఒక్కోసారి. సర్జరీ కూడా అవసరం పడదు, అందుకే దాన్ని రేడియో సర్జరీ అంటాం. ఇంత డెవలప్ అయింది కాబట్టి మనము మంచి లైఫ్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. వీ కెన్ డూ ఇట్, బట్ పేషెంట్ మనకి మంచి టైంలో ప్రాపర్ టైంలో రావాలి, అట్లా వస్తే చేయొచ్చు.
1: ఓకే. సో అంటే ఈ మారుతున్నటువంటి అంటే అనేక పరిశోధనల వల్ల వచ్చినటువంటి ఉపయోగాలు, ఆ ఫలితాల వల్ల ఇప్పుడు మనకి చాలా ఉపయోగం పేషెంట్ కి దొరుకుతుంది, అంటే రిలీఫ్ కూడా దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు మరొక పాట విందామండి.

0: డాక్టర్ అన్నంరాజు కిరణ్ కుమార్ గారితో మాట్లాడుతున్నాం. క్యాన్సర్ గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. డాక్టర్ గారు, మీరు చాలా క్యాంప్స్ కండక్ట్ చేశారు, మీరు అనేక ఆసుపత్రుల్లో పనిచేసినప్పుడు ఆ చారిటబుల్ ట్రస్టుల ద్వారా మీరు క్యాంప్స్ కండక్ట్ చేశారు, తర్వాత స్వయంగా కూడా మీరు క్యాంప్స్ కండక్ట్ చేశారు. ఈ క్యాంప్స్ ఉద్దేశం ఏమిటి?
1: ఈ క్యాంప్స్ తాలూకా ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా ప్రజలలో అవగాహన కలుగజేయడం, చైతన్యం కలుగజేయడం, అసలు క్యాన్సర్ అంటే ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి తెలుసుకుంటే ముందు వాళ్ళలో భయం కలగాలి. ముందు వాళ్ళలో భయం కలిగితే తప్పకుండా బయటకు వస్తారు. భయం లేదనుకోండి ఎవరు కూడా బయటపడరు, అయ్యో ఇంత జబ్బు అయిపోతే ఇటువంటి లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఏమో అని చెప్పి వాళ్ళలో కొంచెం భయం కలగాలి. కలిగినప్పుడే బయటకు వచ్చి చెప్పుకుంటారు, దాని తాలూకా టెస్టులు చేసి దాని ఏమంటే బయటపడితే మనము దానికి ప్రాపర్ వైద్యం చేయొచ్చు. సో దీన్నే మనం స్క్రీనింగ్ క్యాంప్స్ అంటాం. క్యాంప్స్ అంటే ఏంటంటే స్క్రీనింగ్ క్యాంప్స్. ఈ స్క్రీనింగ్ ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క టెస్టింగ్, సింపుల్ టెస్ట్ అనమాట. అవుట్ సైడ్ మన ఓపీలోను, బయట ఎక్కడైనా క్యాంపులు కండక్ట్ చేస్తే అక్కడ కూడా చేయవచ్చు. చేయడం వల్ల ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే, మనం ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే పూర్తిగా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము, అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళలో ఒక టాక్స్ పెడతాము. నేను మాట్లాడచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరన్నా మాట్లాడచ్చు. సామాజికంగా సహాయం సంఘకర్తలు వాళ్ళు ఉంటారు కాబట్టి సహాయం చేసేవాళ్ళు, వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. ప్రధానికి డాక్టరే మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తే బాగుంది, వాళ్ళకు కూడా మంచి అవగాహన ఉంటుంది. వాళ్ళతో కూడా మాట్లాడిస్తూ ఉంటాము. వాళ్ళ వల్ల కొంత మార్పు వస్తుంది కాబట్టి బయటకు వస్తారు, టెస్టులు చేయించుకుంటారు కాబట్టి వీటిని కండక్ట్ చేస్తుంటామండి.
0: ఓకే అండి. మీరు

ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే, అంటే ఎవరైనా స్వచ్ఛందంగా ముందరకు వచ్చినప్పుడు ఆ నెంబరు చెప్తే మిమ్మల్ని సంప్రదించడానికి వీలుంటుంది. ఈ ఫోన్ నెంబర్ మనం ఈ లోపల శ్రోతలు అన్ని సిద్ధం చేసుకుంటారండి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోవడానికి. దానికి ముందు మరికొన్ని ప్రశ్నలు ఏమిటంటే, ఈ క్యాంప్స్ మీరు ఏ విధంగా ఎక్కడెక్కడ ఎలా కండక్ట్ చేస్తారు, ఎవరన్నా గనక మిమ్మల్ని సంప్రదించాలంటే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏమిటి, ఎటువంటి ప్రాంతాల్లో మీరు ఏ విధంగా వాళ్ళ అరేంజ్మెంట్స్ చేస్తే మీరు వెళ్ళి వాటికి సంబంధించి

0: సంప్రదించాలంటే వాళ్ళు చేయాల్సినటువంటి పనేమిటి? ఎటువంటి ప్రాంతాల్లో మీరు ఏ విధంగా వాళ్ళ అరేంజ్మెంట్స్ చేస్తే మీరు వెళ్ళి వాటికి సంబంధించినటువంటి విషయాలు, అంటే మీరు చెప్పినట్లు అవగాహన పెంచడం కానీ లేకపోతే ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయడం కానీ ఎలా చేస్తారు?
1: సో క్యాంప్స్ అన్నవి మనం ఎక్కడన్నా కండక్ట్ చేయొచ్చండి. మామూలుగా ఏమనుకుంటారంటే క్యాంప్స్ అంటే రూరల్ ఏరియాస్కి వెళ్ళి చేయాలి, అసలు వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ లేదు, అవేర్నెస్ లేదు అనుకుంటాం. కానీ అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా బయటకు రాని వాళ్ళు మన సిటీ పీపుల్ ఉంటారు చాలా మంది. సిటీలో ఏంటంటే ఒక హెజిటేషన్, బయట చెప్తే బాగుండదు అని ఒక హెజిటేషన్తో బయట చెప్పరు వాళ్ళు. కాబట్టి మనం ఇవే క్యాంప్స్, అవేర్నెస్ క్యాంప్స్ అనేవి సిటీలో కండక్ట్ చేయాలి, రూరల్ ఏరియాలో కూడా కండక్ట్ చేయాలి. అయితే వీటికి కండక్ట్ చేయాలంటే అంత సింపుల్గా మనం పిలవగానే అందరూ రారు, ఎవరు కూడా రారు. ఇక్కడ మేము క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం, టెస్టులు చేయించుకోండి, లేదా నేను మాట్లాడేది వినండి అంటే ఎవరు రారు. దానికి వారం 10 రోజుల ముందు నుంచి వాళ్ళలో ఒక ఏం పర్వాలేదు వెళ్ళి చెప్దాం అన్నట్టుగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. అది బిల్డప్ చేయాలంటే ఆ కాలనీలో ఉండే మనుషులందరూ కూడా దాని గురించి వాళ్ళకి చెప్తూ ఉండాలి, పేపర్ ద్వారా, పాంప్లెట్ ద్వారా, మెసేజ్ల ద్వారా, అలాగే బ్యానర్ల ద్వారా కూడా వాళ్ళలో కొంచెం ఒక వారం 10 రోజులు క్రియేట్ చేస్తే అవేర్నెస్ వాళ్ళు తప్పకుండా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి మనము ఈ టెస్టులు కానీ లేకపోతే వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళు బయట చెప్తారు. ఒక్కసారి పేషెంటే డైరెక్ట్ రారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మాట్లాడతారు, ఇలా ఉందండి మా నాన్నగారికి ఏం చేయాలి అంటే. ఇటువంటి కూడా సలహాలు కూడా అవుతూ ఉంటాయి అటువంటి క్యాంప్స్లో. ఎవరైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉండి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఉందంటే తప్పకుండా వచ్చి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము, చేయడానికి అయితే అవకాశం ఉంటుంది.
0: ఓకే అండి, అంటే ఎంతమంది మినిమం, అంటే ఇప్పుడు మన కనీసం అంటే పేషెంట్స్ అనే కాకుండా వినటానికి తర్వాత టెస్ట్ చేయించుకోవడానికి, అంటే మనం చెప్పే విధంగా మీరు చెప్పేది ఏదైతే ఉంటుందో ఆ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడానికి మినిమం ఎంతమంది అయితే ఒక కాలనీలో కానీ ఒక అపార్ట్మెంట్లో కానీ, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, కాలనీస్ ఉంటాయి, అటువంటి చోట వాళ్ళు పిలిచినట్లయితే మీరు పెడతారా?
1: వెళ్తామండి, 50 మంది ఉన్నా చాలు, 20 మంది ఉన్నా చాలు, వాళ్ళకి మనం మాట్లాడతాం, వాళ్ళు వింటారు, తెలుసుకుంటారు. అయితే ఇక్కడ 20 మంది విన్నా సరే ఇంటికి వెళ్ళాక ఇంకో 10 మందికి చెప్తారు.
0: ఓకే,
1: సో అందువల్ల 30 మంది 50 మంది తెలుస్తుంది. అది ఇంపార్టెంట్, మనకి ఎంతమంది ఉన్నా సరే మనం చెప్పచ్చు వాళ్ళకి.
0: ఓకే, సో ముందర మిమ్మల్ని సంప్రదించి వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నట్లయితే ఈ ఒకవేళ అంటే రెండు విధాలండి, మీరు ఇందాక చెప్పినట్లు అవగాహన గురించి చెప్పటం, స్క్రీనింగ్ టెస్ట్ చేయడం. స్క్రీనింగ్ టెస్ట్ చేయడానికి ఏం కావాలి, అవగాహన గురించి చెప్పడానికి వాళ్ళు ఏ విధమైనటువంటి అరేంజ్మెంట్స్ చేసుకుంటే మీరు పెడతారు?
1: స్క్రీనింగ్ టెస్టులు చేయాలంటే ముఖ్యంగా మనకు ఒక నర్స్ అసిస్టెంట్ ఉండాలి, దాంతోపాటు బేసిక్ గైనకలాజికల్ ఎగ్జామినేషన్ చేసే కొన్ని ఎక్విప్మెంట్ ఉంటాయి. అవన్నీ అంటే నేను కాకపోయినా అక్కడ వాళ్ళ ఏరియాలో ఒక లేడీ డాక్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు అన్ని సమకూరుస్తారు. అలాగే రూమ్ క్యాన్సర్కి ఒకవేళ స్క్రీనింగ్ చేయాలి అంటే మాత్రం పెద్ద ఎక్విప్మెంట్ కావాలి. దానికంటే కూడా మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ కానీ, యాజ్ ఎ డాక్టర్ నేను కానీ వాళ్ళకి ఎగ్జామిన్ చేసి డౌట్ ఉందంటే టెస్ట్లు చేయించవచ్చు అండి. కామన్గా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసేవి ఇవి. అలాగే ఒక ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ ఉందంటే ఎక్స్రే తీసుకోవాలి. ఎక్స్రే తీసుకోవాలంటే మనం బయట పెట్టి ఎక్కడికైతే అక్కడ ఎక్స్రే తీయలేం, దగ్గరలో ఉన్న ల్యాబ్ ఏదైనా మనం మాట్లాడుకుని వాళ్ళతో పెట్టి ఎక్స్రే తీయించవచ్చు. దీనివల్ల ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేయడానికి అవుతుంది.
0: అంటే మాట్లాడటం వల్ల కూడా మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి కదండి, అంటే వాళ్ళ శారీరకంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని కనుక మీకు చెప్పినట్లయితే వాళ్ళు అవి చెప్పడం వల్ల ఆ ప్రైమరీ లక్షణాలు ఉన్నాయా లేదని మీరు చెప్పగలుగుతారు కదా?
1: అవునండి, తప్పకుండా. ఇన్ని సంవత్సరాల్లో మనం చూసే మనుషుల్ని, క్యాన్సర్ పేషెంట్స్ చూస్తాం, మామూలు మనుషులను చూస్తాం. క్యాన్సర్ పేషెంట్ మనం చూడగానే వీళ్ళలో సమ్ అబ్నార్మాలిటీ, ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మనం ఈజీగా గుర్తుపట్టచ్చు.
0: ఓకే,
1: తప్పకుండా. వాళ్ళు మాట్లాడే పద్ధతే మనకు తెలిసిపోతుంది. మనిషిని చూసినా కూడా వీళ్ళకి ఏదో సమ్ డిఫెక్ట్ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి వాళ్ళ మాటల్లో మనకి వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ పరీక్ష చేసినప్పుడు డెఫినెట్గా మనం ఐడెంటిఫై చేయొచ్చండి.
0: ఓకే అండి, ఇప్పుడు మరొక పాట విందామండి.

0: డాక్టర్ అన్నమరాజు కిరణ్ కుమార్ గారితో మాట్లాడుతున్నాం. వారు ఈ క్యాన్సర్కు సంబంధించినటువంటి అవగాహన సదస్సులు అలాగే స్క్రీనింగ్ క్యాంపులు అనేకం కండక్ట్ చేసి రోగులకి తర్వాత ప్రజలకి అవగాహన కల్పించారు. మీరు ఇప్పటిదాకా హాస్పిటల్స్ నుంచి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మీరు సొంతంగా కానీ ఎన్ని క్యాంపులు కండక్ట్ చేస్తూ ఉండొచ్చు? దాంట్లో మీకున్నటువంటి అంటే ఎక్కువ మంది ప్రజలకి ఇది తెలియటం లేదు అనేటువంటి విషయం మీకు మీరు గమనించి ఉంటారు, అంటే ఇది తెలిస్తే బాగుంటుంది, చాలా వీటి నుంచి వచ్చేటువంటి విపత్తు నుంచి బయటపడవచ్చు అనేటువంటిది మీకు జరిగి ఉంటుంది, అలాంటి సందర్భాలు చెప్పండి.
1: ఇటువంటి సందర్భాలు ఎక్కువ ఉంటాయండి. నేను దగ్గర దగ్గర 100-150 క్యాంపుల దాకా కండక్ట్ చేశాము. అంటే 20 సంవత్సరాల్లో ఆర్గనైజ్ చేసిన చోటల్లో మనం పార్టిసిపేట్ చేస్తాం, కండక్ట్ చేస్తాం. రూరల్ లెవెల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ కంప్లైంట్ ఎప్పుడు కూడా మనకి మిస్లీడింగ్గా ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఏం కంప్లైంట్ ఉందో చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేడీస్ వస్తారు, వచ్చి విలేజ్ లెవెల్లో వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవుతుండొచ్చు, లేకపోతే బ్లీడింగ్ అవుతుండొచ్చు. అవుతున్నప్పుడు వాళ్ళు నీకేం కంప్లైంట్ ఉందామని అడిగితే వాళ్ళు అతి తప్ప ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పి, తలకాయ నొప్పి, జ్వరం వస్తుందని మీరు చెప్తారు. అసలు కావాల్సిన కంప్లైంట్ వాళ్ళు మాస్క్ చేస్తారు, దాన్ని మనం లీడింగ్ కొన్ని క్వశ్చన్లు అడిగితే తప్పితే వాళ్ళు బయట చెప్పరు.
0: ఓకే,
1: అంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చారు అంటేనే ఏదో కంప్లైంట్ ఉంటేనే వస్తారు, లేకపోతే ఊరికే జ్వరానికి, ఒళ్ళు నొప్పులకి, కాళ్ళ నొప్పులకి మన దగ్గర రారు. అలా వచ్చిన కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే అదే, కానీ మనం వాళ్ళ దగ్గర మనకు వచ్చారు కాబట్టి వాళ్ళు మన దగ్గరికి వాళ్ళు ప్రాపర్ లీడింగ్ క్వశ్చన్స్ చేసామంటే బయటపడుతుందండి. అదే హెజిటేషన్ అంటే వాళ్ళు చెప్పకపోవడం, అంటే ఇదే మనకు మెయిన్ ప్రాబ్లం. నీకు ఎక్కడ ప్రాబ్లం ఉందన్నమాట వాళ్ళు చెప్పరు. అసలు దాన్ని బయట మనము తీసుకురావడమే మనకు కొంచెం కష్టమైన పని అది. అట్లా వాళ్ళని అడిగి మనం తెలుసుకోవచ్చు, పేషెంట్ కొంచెం ప్రశ్నించాలన్నమాట. లాయర్ అయితే ఎలా అడుగుతారో అట్లా మనం కూడా వాళ్ళని అడగవలసి ఉంటుంది చెప్పడానికి.
0: కాస్త ఓపిక కావాలి,
1: ఓపిక కావాలి వాళ్ళకి.
0: తర్వాత పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు ఏమిటి?
1: ఈ మనకు నగరాల్లోనూ పట్టణాల్లోనూ అంటే నెగ్లిజెన్స్ ఎక్కువ అని నాకు తెలుసని ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. అందువల్ల ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా బయటకు రారు. మనం ఎంత ఫోర్స్ చేసినా సరే వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏంటంటే నాకు అన్ని తెలుసు కదా, ఇది ఏముందిలే, ఇప్పుడు అంతా

0: గూగుల్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ములో గడ్డ ఉంది, రొమ్ములో గడ్డ ఉంది అనగానే దానికి 100 కారణాలు, అది క్యాన్సర్ కావచ్చు కాకపోవచ్చు, 100 లక్షణాలు ఉంటాయి. అందులో వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, నాకు క్యాన్సర్ రాదు అన్న ఫీలింగ్లో అందరూ ఉంటారు. ఎవరైనా కాదు, మనిషి అన్నాక భయం కాబట్టి ఎవరైనా సరే నాకు క్యాన్సర్ రాదని ఫీలింగ్లో ఉంటారు. ఇది క్యాన్సర్ కాదు, మామూలు గడ్డే, లేకపోతే ఈ ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయింది, కొవ్వు అక్యుములేట్ అయిపోయింది అని చెప్పి అనుకుని దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అది ఎక్కువగా సిటీ లెవెల్లో ఉంటుంది. రూరల్ లెవెల్లో అసలు బయటకే చెప్పరు, సిటీ లెవెల్ వాళ్ళు ఎందుకు చెప్పకపోవడం, ఎందుకంటే నాకు తెలుసు కదా ఇది క్యాన్సర్ కాదని. ఇది ఒక ప్రాబ్లం అండి మనం ఫేస్ చేసేది. వాళ్ళల్లో ఏంటంటే అప్పుడు ఏదో అడిగితేనే, లేకపోతే నొప్పు ఉంది, ఏదో పుండు పడింది అంటే తప్పితే బయటకు రారు. అప్పుడు మనం టెస్టులు చేయవలసి వస్తుంది. అప్పటిదాకా వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల అది జబ్బు పెరిగిపోతుంది. ఇది ఒక ప్రాబ్లం మనకు సిటీలో ఫేస్ చేసేది.
1: ఓకే అండి. తర్వాత అండి, అంటే ఇప్పుడు మనం మీరు చాలా పరీక్షలు చేసినప్పుడు వాళ్ళు రకరకాల స్టేజెస్లో మీ దగ్గరికి వస్తారు, అంటే తెలియకుండా వస్తారు. మీరు అనుకుంటుండొచ్చు, అంటే మామూలుగా మీరు ఇందాక చెప్పారు 1-2 స్టేజెస్లో క్యాన్సర్ కనుక తెలిసినట్లయితే వెంటనే దాన్ని నయం చేయొచ్చు అనేటువంటిది. 1-2 స్టేజీల్లో కూడా ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ ముందరకి చెప్పకపోవడానికి కారణం ఏంటంటారు, అంటే వాళ్ళకి శారీరకంగా మార్పులు వస్తుంటాయి, ఇబ్బంది పడుతుంటారు, అయినా వాళ్ళు నెమ్మదిగా ఉండటానికి డాక్టర్ని సంప్రదించకపోవడానికి కారణం ఏంటంటారు?
0: దానికి ఒకటి ఏంటంటే, ఆర్థికంగా అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం చెప్పగానే మళ్ళీ వైద్యం చేయించుకోవాలంటే 2 రకాల సమస్యలు ఉంటాయండి. ఒకటి సామాజిక సమస్య, ఇంకోటి ఆర్థిక సమస్య. ఇంట్లో ఎర్నింగ్ పర్సన్, ఇంట్లో ఎర్నింగ్ పర్సన్ కానీ క్యాన్సర్ జబ్బు వచ్చిందని చెప్పాలంటే, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ముందు చాలా సైకలాజికల్ ఎఫెక్ట్ అవుతారు, అలాగే ఇన్కమ్ ఆగిపోతుంది. ఇటువంటి సమస్య దానికి తోడు మళ్ళీ ట్రీట్మెంట్కి ఖర్చుతో కూడిన పని, ఇవన్నీ చేయాలంటే అనవసరంగా టోటల్గా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఎర్లీ స్టేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అందరికీ తెలుసు నాలుక మీద ఒక పుండు ఉంది, అతనికి తెలుసు నాలుక మీద పుండు ఉంది, మాట్లాడడం కష్టం అవుతుంది, నొప్పి ఉంటుంది, కానీ చెప్పడం, ఎందుకంటే చెప్తే వైద్యం చేసుకోవాలి. వైద్యం చేయాలంటే అతను ఉద్యోగం మానుకోవాలి, దానికి ఖర్చు పెట్టాలి, అంతా లాస్ట్ నెగిటివ్లోనే ఉంటుంది. అందువల్ల వాళ్ళు నెగ్లెక్ట్ చేసి చెప్పకుండా ఉంటారు. స్త్రీలలో ఏమో సామాజిక ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంటుంది, వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది, చెప్తే పక్కన వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో ఏమవుతుందో, లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పినా అదొక సమస్య, అందువల్ల వాళ్ళు చెప్పరు. అది సేమ్ టైం రొమ్ములో బ్రెస్ట్లో కూడా గడ్డలు ఉన్నాయంటే అందరికీ చెప్పుకునే పరిస్థితి కాదు కాబట్టి వాళ్ళు అది కూడా చెప్పకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు 6 నెలలు 8 నెలలు. ఎప్పుడైతే అది పుండు బాగా పెరిగిపోయి పగిలిపోయి రక్తం కారడం లేకపోతే నొప్పి రావడం, ఇప్పుడు ఇంకా తట్టుకోలేరు కాబట్టి అప్పుడు బయటకు వస్తారండి. ఈ 2 సమస్యలు, ఇవి నుంచి బయటపడడం కోసమే మనము కండక్ట్ చేసేది ఈ క్యాంప్స్ అన్ని కూడా. ఏం పర్వాలేదు, భయపడకండి, అందరు మన వాళ్ళే బయటకు వచ్చి చెప్పండి అని చెప్పడం కోసం మనం క్యాంప్స్ కండక్ట్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, అది మెయిన్ ఉద్దేశం.
1: అయితేనండి, దీంట్లో అంటే ప్రజలు కానీ ఈ క్యాన్సర్ అటాక్ అయినటువంటి మొదటి స్టేజ్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, అప్పుడు చెప్తే వెంటనే పరిష్కారం అయితే ఒక మహా నష్టం జరిగితే కొంతకాలం పాటు నష్టం జరగచ్చండి. ఒక క్యాన్సర్ పూర్తిగా డెవలప్ అయిపోయిన తర్వాత మనిషే ఉండనప్పుడు ఆ కుటుంబానికి, వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళకి, వాళ్ళకి కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బంది. కాబట్టి ముందర తెలుసుకోవటం అనేటువంటిది, ముందర ట్రీట్మెంట్ తీసుకోవటం అనేటువంటిది ఎప్పుడూ అవసరమే.
0: అదే ముఖ్యమండి, ప్రధానం, అదే ప్రధానం.
1: తర్వాత ఇంకొక పాట విందామండి ఇప్పుడు.

0: డాక్టర్ అనుమరాజు కిరణ్ కుమార్ గారితో మాట్లాడుతున్నాం. వారు రేడియేషన్ అంకాలజీలో అనేక రకాలైనటువంటి సేవ చేశారు, వైద్య వృత్తులు. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు ఆర్థిక రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఈ సమస్యల వల్ల బయటికి చెప్పట్లేదని. మరి అంటే ప్రైవేట్ హాస్పిటలే కాకుండా, కార్పొరేట్ హాస్పిటలే కాకుండా, క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్స చేసేందుకు ప్రభుత్వం తరఫున కానీ చారిటబుల్ హాస్పిటల్స్ కానీ లేవంటారా?
1: ఎందుకు లేవండి, చాలా ఉన్నాయి. అయితే ఈ రోగి అన్నవాడు వెళ్ళకపోవడమే తప్పు, వాడు వెళ్ళాలి. వాళ్ళు హెజిటేట్ చేస్తున్నారు, అదే ప్రాబ్లం. వాళ్ళు భయంతో అంటే క్యాన్సర్ అంటే చెప్తే ఏమైపోతుందో, అంటే చెప్పుకోకపోతే కొంత ధైర్యంగా ఉంటాడు, చెప్పేసరికల్లా వాడు భయపడి చెప్పకపోవడం అన్నమాట. గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఉంది. మన హైదరాబాద్లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, అన్ని రకాల వైద్య సేవలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆపరేషన్ చేస్తారు, కెమోథెరపీలు ఇస్తారు, రేడియేషన్ చేస్తారు. రేడియేషన్లో కూడా హైయర్ ఎండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి. అట్ ది సేమ్ టైం ఈవెన్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి వైద్యం మొత్తం ఫ్రీ అవుతుంది. అయినా కానీ రారు వాళ్ళు, అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు కొద్ది రోజులు పని మానుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొలం పనులు ఉన్నాయనుకోండి, ఆ పొలం పనులు ఉన్న నాళ్ళు వాళ్ళు రారు పనులకి, మన ట్రీట్మెంట్కి రారు. ఎప్పుడు వస్తారంటే జనవరి అయిపోవాలా, ఫిబ్రవరి అయిపోవాలా, ఏదో డేట్ చెప్తారు. అంతవరకు నెగ్లెక్ట్ చేస్తారు, అన్ని ఫ్రీ అవుతున్నా కూడా. ఇదే సమస్య. వాళ్ళలో ఒక అవేర్నెస్ రావాలి. అలాగే కొన్ని చారిటబుల్ ఆర్గనైజేషన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే వాళ్లే హాస్పిటల్స్ పెట్టి వాళ్లే ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు. ఫ్రీ కాకపోయినా సరే అతి తక్కువలో, కార్పొరేట్ కన్నా తక్కువలో చేస్తారు. అది కూడా అందుబాటులో ఉంది. కానీ పేషెంట్ అన్నవాడు ఒకసారి డిసీజ్ ఐడెంటిఫై అయినాక తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గొచ్చు.
0: అంటే మీరు చెప్పిన విధంగా ఒక దాన్ని మనం అంటే ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడు కూడా మనం చెప్తాం, అంటే మొత్తం చికిత్స కంటే ముందరే ఉపశమనం తీసుకోవటం, లేకపోతే దానికి సంబంధించినటువంటి అంతదాకా వెళ్లకుండా ముందరే జాగ్రత్త పడటం అవసరం అనేటువంటిది. క్యాన్సర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అంటే ఒకసారి ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇవన్నీ పోయి జీవితాంతం హాయిగా ఉండొచ్చు, మన కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా ఉండొచ్చు, అది స్త్రీ కానివ్వండి పురుషుడు కానీ. తర్వాత అండి ఒక ప్రశ్న, స్త్రీలలో ఎక్కువ వస్తుంటుందా క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువ వస్తుందా, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందా ఈ పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందా?
1: ఇప్పుడు ఈవెన్ గ్రామాలు కూడా పట్టణాలతో కలిసిపోయినాయి, ఇక్కడ అక్కడ ఎక్కువ అని తక్కువ అనేది లేదండి. స్త్రీలలో ఇంతకుముందు ఎక్కువ ఉండేది, అట్ ది సేమ్ టైం ఇప్పుడు పురుషుల్లో కూడా ఎక్కువైంది. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ ఎక్కువ, ఇదివరకు గర్భసంచి క్యాన్సర్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఎక్కువైంది. ఇంకొక అపోహ ఏంటంటే రొమ్ము క్యాన్సర్ అనేది ఆడవాళ్ళ స్త్రీలలో మాత్రమే వస్తుంది అనుకుంటాం, కానీ అది పురుషుల్లో కూడా రావచ్చు. ఉన్న ఈ రొమ్ము క్యాన్సర్లో 1% పురుషుల్లో కూడా వస్తుంది. సో అది కూడా గుర్తుపెట్టుకుని పురుషులు కూడా రొమ్ము క్యాన్సర్ రాదు అనుకోకుండా అలర్ట్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ విలేజ్ లెవెల్లో ఇప్పుడు అన్హైజీనిక్ కండిషన్స్ ఉండడంతో కూడా క్యాన్సర్స్ ఎక్కువైనాయి. సిటీ లెవెల్కి వచ్చేటప్పుడు పొల్యూషన్ ఎక్కువయ్యి క్యాన్సర్స్ ఎక్కువయ్యాయి. సో ఒక్కొక్క ప్రాంతంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ అయితే ఎక్కువగానే ఉంది, బట్ వేరు వేరు కారణాల వల్ల ఇన్సిడెన్స్ పెరిగింది.
0: ఓకే అండి, చివరిగా మరి డాక్టర్ గారు మనకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు, అవసరమైనటువంటి విషయాలు ఇవి. ఎందుకు అద్భుతం అంటే ఒక ముందరే మనం దీని గనక గుర్తించినట్లయితే వెంటనే మనం దానికి సంబంధించినటువంటి జాగ్రత్త పడచ్చు, అప్పుడు మన జీవితం కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. డాక్టర్ గారి తర్వాత ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కానీ కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకుని తర్వాత మినిమం సౌకర్యాలు కల్పించుకుని మిమ్మల్ని సంప్రదించినట్లయితే, మీరు వస్తానని చెప్పారు కదా, మీ ఫోన్ నెంబర్ ఒకసారి ఇచ్చినట్లయితే మరి ఎవరికన్నా ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు తర్వాత అవసరమైనటువంటి వాళ్ళు నెంబరు చెప్తారండి. మీరు ఒకసారి ఈ నెంబరు
1: 9955111206 9955111206 అండి. ఈ నెంబర్ కాల్ చేస్తే మనం అవకాశం ఉన్నంత వరకు చేయొచ్చు అండి క్యాన్సర్.
0: సో నగరాల్లో కానీ లేదా అంటే పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ డాక్టర్ గారు వచ్చి లేకపోతే వారి బృందాన్న పంపించి మనకి అవేర్నెస్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా శ్రోతలను కోరుతున్నాం. ఫోన్ నెంబరు మరొకసారి తెలియజేస్తున్నాం, 9955111206.

0: 06 99 51 11 02 06 99 51 11 02 ఈ నంబర్కు ఫోన్ చేసినట్లయితే మీరు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లయితే డాక్టర్ గారు తమ సిబ్బందితో వచ్చి ఈ అవగాహన క్యాంపులు కానీ లేకపోతే స్క్రీనింగ్ టెస్టులు కానీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. డాక్టర్ గారు మీరు చేస్తున్నటువంటి సేవ అద్భుతమైనటువంటిది, ఎందుకంటే ఒక జీవితాన్ని ఒక కుటుంబాన్ని మీరు కాపాడటానికి అంటే రెగ్యులర్గా చేసేటువంటి వృత్తి కాకుండా ఈ క్యాంపుల ద్వారా మీరు సమాజ సేవ చేస్తున్నారు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ సార్. నమస్కారం.
2: మీరింతవరకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో డాక్టర్ అన్నంరాజు కిరణ్ కుమార్ ఆంకాలజిస్ట్ గారితో శ్రీ అడవి రాజబాబు జరిపిన సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం గతంలో రికార్డు చేయబడింది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8:48 ఇప్పుడు కొన్ని సినీ గీతాలు విందాం. వారసుడు చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి పాడిన పాట, రామజోగి శాస్త్రి గీతానికి ఎస్ఎస్ ధవన్ సంగీతం.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చెదల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェネ。
1: సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఛాంపియన్. చిత్రంలోనిది రామ్ మిర్యాల గానం చేశారు. కాసర్లు శ్యామ్ గీతానికి మిక్కీజీ మేర్ సంగీతం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట గేమ్ చేంజర్ చిత్రంలోనిది. నకాష్ అజీజ్ గానం చేశారు. అనంత శ్రీరామ్ గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు విన్న ఆ పాట ఓజీ చిత్రంలోనిది. శృతి రంజని గానం చేశారు. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని గీతానికి ఎస్ఎస్ ధవన్ సంగీతం. వినబోతున్నటువంటి పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలోనిది. భీమ్ సుసిరియోలో ప్రణవి ఆచార్యతో కలిసి పాడిన పాట. అనంత శ్రీరామ్ గీతం.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు. కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ.
1: ప్రేయసిపై మనసు పడ్డ ఓ ప్రియుడు మదిలోని మాట ఎలా తెలపాలా అని మదనపడుతున్నాడు. పొంగి వస్తున్న ప్రణయ భావాలను దాచుకోలేక పరవశంతో ప్రకృతిని ఆశ్రయించాడు. కలుసుకున్న క్షణంలో తనివితీరా తనతో మాట్లాడాలని ప్రయత్నించినా ఏదో తెలియని సిగ్గు తనకు అడ్డుపడుతోందని అంటున్నాడు. పక్షుల కిలకిలలు, మల్లెల సువాసనలు, పారుతున్న శిలయేళ్లు, చల్లని గాలులను ఆస్వాదిస్తూ ఆనందంగా పరుగులుతీస్తున్నాడు. తన ప్రేయసి అందచందాలను వర్ణిస్తూ కలలో కూడా తనను కవ్విస్తోందని, మూగబోయిన తన మనసు తెలుసుకుని ఆమె దరిచేరదా అని ఆశపడుతున్నాడు. ఎంఎస్ శ్రీరామ్ దర్శకత్వంలో 1977 విడుదలైన మంచి రోజు చిత్రం కోసం స్వీయ రచనలో పివి శ్రీనివాస్ పాడిన పాట, సంగీతం ఎంఎస్ శ్రీరామ్.

ఇలాంటి చోట ఎంతసేపున్నా కాలం కరిగిపోతుందే కాని ఆనందం తరిగిపోదని కథానాయకుడు అంటే, ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే మనసు పులకరిస్తోందని కథానాయిక అంటోంది. అలా విరిసిన మనసులు కలిసి వనవిహారానికొచ్చాయి. అక్కడ నాయిక మట్టితో ఓ చక్కని బొమ్మరిల్లు కట్టుకుంటోంది. అది చూసిన ప్రియుడు, ఆ బొమ్మరిల్లే రాబోయే జీవితంలో మన పొదరిల్లు కావాలని ఆశను వ్యక్తపరుస్తాడు. గుండెలో దాచుకున్న కోరికలు గులాబీలా వికసించాలని ఆమె అంటుంది. ఆశలనే తీగలపై ఊసులాడే పువ్వులమై వలపుల తావులతో గడిపే సమయం ఎలాంటిదైనా అది ఆనందమైనదేనని, అలా కొనసాగించే కాపురం కలకాలం కమ్మని కథలా నిలిచిపోతుందని ఇలా ఓ మధుర గీతం పాడుకుంటున్నారు. 1972లో విడుదలైన పండంటి కాపురం చిత్రం కోసం సి నారాయణ రెడ్డి రచించిన ఈ గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా ప్రధానంగా ఖరహర ప్రియరాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి.

తోట సుబ్బారావు నిర్మాతగా శ్రీదేవి కంబైన్స్ బ్యానర్పై పేకేటి శివరాం దర్శకుడిగా 1969లో విడుదలైన చిత్రం భలే అబ్బాయిలు. కృష్ణ, కెఆర్ విజయ, గీతాంజలి, కృష్ణంరాజు, గుమ్మడి, పండరీబాయి ప్రధాన తారాగణంగా తెరకెక్కింది ఈ సినిమా. ఇందులోని ఓ సన్నివేశంలో వచ్చే ఈ పాటలో చెలికాడు తన చెలిని గురించిన కంబని కల కన్నానని చెబుతాడు. ఆ కలలో తన చెలి చిరునవ్వులు విరబూసిన పువ్వుల సిగ్గులొలుకుతూ తడబడిన అడుగులతో తన దరిచేరిందని అంటాడు. సరిగ్గా ఇదే మనస్థితిలో ఉన్న చెలి చెలికాడితో దూరతీరాలకు హాయిగా సాగిపోదామని తన కోరికను తెలుపుతుంది.

ఇప్పుడు వినబోయే ఈ పాటలు అలతి పదమాలికలతో పరమ పవిత్రమైన భాగవత సుధారసాన్ని అంతర్లీనంగా పొందుపరిచారు కవి ఆత్రేయ. శ్రీమన్ నారాయణుని వివాహం చేసుకోవాలనే కోరికతో ఎన్నో ఏళ్ల తపస్సు చేస్తూ నిరీక్షించిన కాళింది యమునా తీరంలో శ్రీకృష్ణ పరమాత్మను కలిసి వివాహం చేసుకుంటుంది. గోపికలతో మండలాకారముగా కూడిన కృష్ణుడు చేసే నృత్యానికి రాసము అని పేరు. భగవద్భక్తిలో రమించి తరించడమే రాసలీలల పరమార్థము. రేపల్లెలో గోపికలతో కలిసి బాలకృష్ణుడు ఆడిన ముచ్చట గొలిపే ఆటలు, మురళీగానానికి గోపబాలకులు పాడే రమ్యమైన పాటలు మనసును భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. దివ్యమైన కృష్ణతత్వాన్ని పాట అంతర్లీనంగా ప్రతిబింబిస్తుంది. నిరీక్షణ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, సంగీతం ఇళయరాజా.

వనవిహారానికి బయలుదేరిన ఓ మహారాణికి అనుకోకుండా ఆపద ఎదురవుతుంది. రక్షణ పొందగొరదలిచి సహాయం అర్థిస్తుంది. అదే సమయానికి అటుగా వెళ్తున్న ఒక వీరుడు చూసి ఆపద నుండి ఆమెను రక్షిస్తాడు. పరిహారంగా ఏం వరం కావాలో అని అడిగిన మహారాణి పరిచారికలతో, సిరి సంపదల కంటే సుందరాంగి అందమైన చిరునవ్వే విలువైనదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు. చేసిన సహాయానికి కృతజ్ఞతగా మహారాణి ఆయనకు ఆతిథ్యం అందిస్తుంది. అయితే దేశాటనకు మారువేషంలో బయలుదేరిన విక్రమార్క మహారాజే ఈయన అని సంభాషణలో తెలుస్తుంది. ఆమె రాణి ప్రభావతీదేవి. ఈ సన్నివేశం భట్టి విక్రమార్క చిత్రంలోనిది. వెన్నెలతో ఇరువురిలో వలపులు చిగురింపజేసిన జాబిలిని వర్ణిస్తూ సాగిపోయే ఈ ప్రేమగీతాన్ని అనిశెట్టి సుబ్బారావు రచించగా పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచారు. పాడినవారు ఘంటసాల పీసుశీల.

చిగురుటాకుల తన మనసు ఊగిసలాడుతున్నదని, ఏవేవో మధురమైన ఊహలకు ప్రాణం పోస్తున్నదని, దానికి కారణం తను మనసుపడినవాడేనని చెబుతోంది. కలలో కనిపించిన ప్రియుడిని చూసి సిగ్గుతో మురిసిపోయిన ఆమెకు కనులు తెరచి చూడగా ఎదుటకూడా ప్రియుడే కనబడుతున్నాడని, తన కల నిజమవుతోందని సంబరపడుతోంది. ప్రేమించిన వారిని తలుచుకుంటూ ఓ అమ్మాయి ఒంటరిగా హాయిగా పాడుకుంటోంది. ఇదంతా గమనించిన ఆమె అన్నయ్య, అమాయకురాలైన తన చెల్లెలు హాయిగా పాడుతోందని విని చివర్లో పాట అందుకుంటాడు. పల్లవి అంతంలోనూ, చరణాల నుండి పల్లవిని అందుకునే క్షణాల్లోని ఆలాపనలు పాటకు ఎంతో మాధుర్యాన్ని తెచ్చిపెట్టాయి. కానిస్టేబుల్ కూతురు చిత్రం కోసం పివి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట. రచన అనిశెట్టి సుబ్బారావు, సంగీతం ఆర్ గోవర్ధన్.

కౌముది పతాకంపై ఎంఎస్ రెడ్డి నిర్మించిన కలసిన మనసులు చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు రాధాకృష్ణుల హృదయాంతరంగాన్ని ఆవిష్కరిస్తూ ఓ గీతాన్ని రచించారు. తన హృదయం మృదుకుసుమమని, అది వేణుగోపాలుడి పదసన్నిధిని చేరినదని, మరుజన్మలో తాను ఆ కృష్ణుడిగా పుట్టాలని, ఆ అందమైన రూపం, ముంగురులు, వేణువుతో సహా కృష్ణుడిలా మారాలని తన మనోభావాన్ని వ్యక్తపరుస్తుంది రాధిక. దానికి కృష్ణుడు ఎదురుచూపులు, బెదురుకన్నులు, నిట్టూర్పులు, ఈ జన్మలో రాధ అనుభవిస్తున్న బాధనంతా మరుజన్మలో తాను అనుభవించవలసిందేనా మరి అని చిలిపిగా ప్రశ్నిస్తాడు. మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో ఎస్ జానకి, పి సుశీల, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలపించిన గీతం.

కసిరి మాటలు కవ్వింపులతో మొదలైన వారి పరిచయం కాస్త కనులు కలిసి మాటలాడుకునే వరకు వెళ్ళింది. కలిసిన కనులకు విరిసిన మనసులు ప్రేమ సందేశాల్ని పంపుతున్నాయి మాటలు చాలించమని. ఎగసిన కోరికలతో దగ్గరవ్వాలనుకున్న ఆ మనసుల మధ్య విరహాన్ని రేపింది మౌనం. పిల్లతెమ్మెరలు మెల్లగా తనువులను తాకుతూ మరిన్ని ఆశలను రేపుతున్నాయి ఇద్దరిలో. వెన్నెలరేడు తానొచ్చానని వెండి చినుకులను కురిపిస్తున్నాడు. గుబాళించే మరుమల్లెలు చెలిచెవిలో గుసగుసలాడుతున్నాయి చెలికాడి మదిని చేరమని. నోము చిత్రం కోసం ఈ ప్రణయ గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసుశీల ఆలపించారు. రచన దాశరథి, సంగీతం సత్యం.

ప్రేమించుకున్న యువతి యువకులు ఏకాంతంలో యదసుదలను ఒకరికొకరు తెలుపుకుంటారు. అందుకోసం అనువైన చోటును వెతుక్కుంటారు. చల్లని గాలి వీచేవేళ పచ్చని ప్రకృతి పరవశింపజేస్తూ ఉంటే ఆ సమయంలో ఒకరితో ఒకరు ఊసులు కలబోసుకుంటారు. ఆమె తనను మైమరపింపజేస్తున్న విషయాన్ని ప్రియుని సాన్నిధ్యంలో తన మనసుకు కలిగే సంతోషాన్ని గురించి చెప్తూ ఉంటే ప్రియుడు మాత్రం దానిని విస్మరిస్తూ తమ ఏకాంతాన్ని, ఆ సమయంలో ఆమె సౌందర్యాన్ని మాత్రమే గమనిస్తూ ఉంటాడు. ఆమె అందమైన కళ్లతో, అనురాగం నిండిన చూపులతో తనను బంధిస్తోందని భావిస్తాడు. ప్రేయసి తనను చూస్తున్న అతని చూపులలో కూడా అందమైన ప్రకృతి ఆమెకి కనిపిస్తోందని చెబుతుంది. అతని చిరునవ్వుల చంద్రకిరణాలు సోకిన వెంటనే ఆమెలోని ప్రణయ భావ కలువలు వికసిస్తున్నాయంటుంది. అలా ఓ చక్కని తోటలో విహరించిన అనుభూతి పంచే ఈ పాట పెళ్లికాని పిల్లలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించారు. రచన ఆరుద్ర, సంగీతం మాస్టర్ వేణు.

ప్రకృతికి పరవశించిపోయి తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తూ కథానాయిక పాడుకుంటున్న ఈ గీతం క్రమంగా పరిధిని దాటి రూపులేని అనంగుడిని తలుచుకుంటూ ప్రణయ భావ వీధిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు కమనీయ చంద్రకాంతులే నయనాలుగా, సూర్యకిరణాలే చరణాలుగా, సుమదలాల చిరునవ్వులు, మృదుభావాల పరిమళాలతో తన ప్రియునికి మనోమందిరంలో ఒక రూపుకడుతుంది. భీంపలాస్ రాగంలో గాయని సుశీలగాత్రంలో సుమధురంగా ధ్వనించిన ఈ పాట 1976 విడుదలైన మహాత్ముడు చిత్రంలోనిది. రచన సి. నారాయణరెడ్డి, స్వరకల్పన చలపతిరావు.

ప్రేయసీ ప్రియుల మధ్య ఉండే అలకలు ముచ్చటగానూ అందంగానూ ఉంటాయి పెళ్లికి ముందు. ఇక ప్రియురాలి పెళ్లి తర్వాత భార్యగా మారినప్పటి అలక విషయంలో భర్త పరాకుగా ఉంటాడు. పెళ్లికి ముందు తనపై ఎంతో ప్రేమ ఉన్నట్టు, తన కోపతాపాలను భరించలేనట్టు, అతను చేసినవన్నీ వేషాలేనని, అప్పటి అతని ప్రవర్తన అంతా ఒట్టిదేనని తెలుసుకున్నానంటుంది. దానికి అతడు, శ్రీమతిగారు కలహం పెట్టుకోవడానికే తనపై పరాకు నింద వేస్తోందని, తనతో వివాదాలు ఆమెకి వినోదాలు కలిగిస్తాయని, అందుకే ఆమె ఏదో విధంగా తగవు పెట్టుకునే ప్రయత్నంలో ఉందని, ఇందులో తన తప్పేం లేదని చెప్పుకొస్తాడు. ప్రణయంతో ముడిపడిన తమ పరిణయ బంధం పటిష్టంగా ఉండాలంటే అందుకు భార్యాభర్తలిద్దరూ పరస్పరం స్నేహబంధంతో ఆత్మీయతతో మెలగాలని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం లేకుండా కలకాలం జీవితాన్ని హాయిగా కొనసాగించాలని తెలిపే గీతం. ఇల్లరికం చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట, రచన ఆరుద్ర, సంగీతం టి. చలపతిరావు.

0: మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:59. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:00 అర్చనలు క్షేత్రదర్శిని సమాచారంతో కూడినటువంటి భక్తి గీతాలు వింటారు. 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన క్యాట్రాక్ ట్రీట్మెంట్ డాక్టర్ అశోక్ జంజిదాలా గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. రేపు ఉదయం 10:00 ఎవర్గ్రీన్ హిట్స్, 11:00 గుర్తుకొస్తున్నాయి, 12:00 చైతన్య స్ఫూర్తి, 1:20 షో టైం, 2:15 శక్తిశీల్ ప్రసారం అవుతుంది, 5:00 ఛాయ్తో హాయ్ కబుర్లు, 6:20 ఆల్ టైమ్ హిట్స్ ప్రసారమవుతాయి, 6:40 లంహే ప్రాయోజిత కార్యక్రమం, 7:15 ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం, సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. రాత్రి 7:30 ఆల్ టైమ్ హిట్స్, 8:00 మస్తీ మజా, రాత్రి 10:00 ఎప్పటిలాగే మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:15 దాటి 15 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎంలో 2.8 MHz పై మా ప్రభాత ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.